శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 27వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 18వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇప్పుడు వినండి ఈ ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు భక్తి రంజిని. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు విందాం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రించిని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ వినిపిస్తారు లక్ష్మీ శైలజ గారు.
1: ఇతరులకు సహాయం చేయు మానవుడు చిరకాలము కీర్తించబడతాడు. ఒక మహానుభావుడు చెప్పినట్లు, చెల్లియుండియు సైరన సేయునతడు పేదవడియును ఆర్తికి ప్రియముతోడా తనకు గల భంగినిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు గురువరేణ్య. అనగా ఎవరు బాధలు పడి కూడా సహింతురో, ఎవరు పేదవారైనను తమకు ఉన్నంతలో యాచకునకు ప్రీతితో ఇత్తురో, అటివారు చాలా గొప్పవారు. అలాగే గొప్పవారు తాము ప్రారంభించిన పనిని పూర్తి చేసి కానీ వదలరు. అన్ని కష్టనష్టాలను ఓర్చుకుంటారు, మొదట వచ్చే కష్టాలను ఎదుర్కొంటారు. మారద వెంకయ్య గారు చెప్పినట్లు, ఆరంభింపరు నీచమానవులు విఘ్నయాసా సంతస్తులై ఆరంభించి పరిత్యజింతురారు విఘ్నయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నత చాహులై ప్రారబ్ధములు జగింపరు సుమి ప్రజ్ఞానిదుల్ కావునన్. ఆటంకాలకు శ్రమకు భయపడి నీచులు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. కార్యాన్ని మొదలుపెట్టి విఘ్నాలు కలిగితే వదిలిపెట్టేవారు మధ్యములు. ధీరులు ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో గొప్ప ప్రయత్నం చేసి మొదలుపెట్టిన దానిని వదలక పూర్తి చేస్తారు. అందుకే మన పెద్దలు అన్నట్లు ఆలోచించి మాటివ్వాలి, మాటిచ్చాక నిలబెట్టుకోవాలి. హరిశ్చంద్రుడు తన భార్యా కొడుకును పోగొట్టుకుని కూడా సత్యనిరూపణకు నిలబడెను. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడు కనీసం ఇతరులకు హాని చేయని రీతిలో ప్రవర్తిస్తాము, పైగా ఏదైనా మేలు చేయగలిగితే తప్పక చేస్తాము. స్వాతంత్రాన్ని పొందాలనే మహోన్నత లక్ష్యానికి గాంధీజీ అహింసను ఆయుధంగా తీసుకున్నారు. తుమ్మల సీతారామమూర్తి గారి మాటలలో, అనువు లేదు కుట్రలకు నకరలేదు కటారులీటలున్ బనుటలేదు శాత్రవుల ప్రా

విక్రయింపుడి. ప్రపంచ చరిత్రలో ఇటువంటి యుద్ధము ఎవరూ వినలేదు, కనలేదు. ఈ యుద్ధానికి కుట్రలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, ఈటెలు అవసరం లేదు. శత్రువులను చంపవలసిన పని లేదు. యుద్ధంలో శత్రువులను చంపి వారి రక్తం త్రాగవలసిన పని లేదు. ఇటువంటి యుద్ధానికి లేవండి, పరాక్రమించండి. కొండా వెంకటప్పయ్య గారు అన్నట్లు, కొట్టగ కర్రలేదు, మరి కోయగ ఖడ్గము లేదు, శస్త్రముల్బటగరాడు శాత్రవులు పట్టిన గొట్టిన నేమి చేసిన రట్టును రద్ది చేయకను రమ్మని పిలిచిన తోడపోవుటే ఇట్టిది యుద్ధ పద్ధతి మరెట్టుల గొల్వగా సాధ్యమయ్యనో. ఈ రీతిగా గాంధీగారు ప్రేమ నాటి ప్రపంచంలోనే మార్గదర్శకుడయ్యను. అందుకే గాంధీగారు మీన్స్ జస్టిఫై ఎండ్స్ అన్నారు. అనగా మంచి మార్గంలో పయనిస్తే మంచి లక్ష్యాలను చేరుకుంటాము. ఆయన బోధించి అనుసరించి చూపించారు. అందుకే వారి బాటలో పయనించడానికి మనమందరము కృషి చెయ్యాలి. కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి పెద్దలు ప్రారంభించిన వితంతు పునర్వివాహము, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడము, స్త్రీ విద్య, మతోద్ధరణ, బలి నిర్మూలన కార్యక్రమాలకు ఆదిలో అనేక అడ్డంకులు కలిగినవి. పైపెచ్చు వారు అనేక మంది ఆగ్రహాలకు కూడా గురి అయినారు. ఈ ఆటంకాలకు భయపడి వారు ప్రారంభించిన పనులు వదులుకొని ఉంటే ఈనాటి సమాజం ఎంతో వెనుకబడి ఉండేది. నబీ జాజ్జయ్యతే కించిన్నా

0: కృత్వా సుఖమేధతే సుకృత్విర్విందతే సౌఖ్యం ప్రాణ్య దేహక్షయ నరః. విత్తనములు చల్లక చెట్లు మొలకెత్తవు, ఎట్టి ప్రయత్నము చేయక మానవుడు ఏమీ సాధింపలేడు.
1: లక్ష్మీ శైలజ గారు అందించిన హితోక్తులు మీరు ఇంతవరకు విన్నారు సూక్తి సుధ కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యను అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర

0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గులో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్దికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ

0: ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య వింశతి రాజ్యేషు పునర్వికసితానాం పంచసప్తతి రేలస్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమాస్తి. ప్రాయః 77,500,000,000,000 రూప్యకాణాం వ్యయేన వికసితాని ఏతాని స్థానకాని యాత్రిసౌవిధ్యైః సమలంకృతాని సంతి. పునర్వికసితేషు స్థానకేషు పంజాబస్య జాలంధర్ క్యాంట్ ఎస్ఏఎస్ నగరం శ్రీ ముక్తసర్ సాహిబ్ శ్రీ ఆనందపుర సాహిబ్ ఇత్యేతేషాం స్థానకానాం సమావేశః అస్తి. తదతిరిక్తం గుజరాత్ ఒడిషా దక్షిణ రేల క్షేత్రాణాం అనేకాని స్థానకాని అపి అత్ర సమ్మిళితాని సంతి. అస్మినవసరే ప్రధానమంత్రి కరటోలీ అంబాలా రేలసేవాం అమృత్సర్ వారాణసీ సంత రవిదాస్ ఎక్స్ప్రెస్ చేత్యేతాభ్యాం హరితధ్వజం ప్రదర్శితవాన్. ह्यः जालंधरे प्रधानमंत्रिणा लोकार्पितानि राष्ट्राय समर्पितानि च एतानि पुनर्विकसितानि स्थानकानि एते द्वे रेलसेवे च रेलमार्गावसंरचना परियोजनानां भागाः सन्ति. एतासां परियोजनानां व्ययः 77,500,000,000 रूप्यकाधिकः अस्ति. అవసరేస్మిన్ ప్రధానమంత్రి అవదత్ యత్ పంచసప్తతి పునర్వికసిత రేలస్థానకానాం ఉద్ఘాటనం భారతీయ రేల విభాగస్య విగతేషు కతిపయ వర్షేషు అభవత్ తీవ్ర పరివర్తనస్య ద్యోతకం చ అస్తి.
3: केंद्र की भाजपा सरकार की भी प्राथमिकता है भारत के हर नागरिक की सेवा, भारत के हर नागरिक का जीवन आसान बनाना और उसे आगे बढ़ने के लिए नए नए अवसर उपलब्ध कराना. और इसलिए हम नागरिक देवो भव इस मंत्र पर चल रहे हैं. गरीब हो मिडिल क्लास हो ऐसे हर परिवार को बेस्ट से बेस्ट सुविधा मिले ये हमारा प्रयास है. और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है.
2: పూర్వాన్నే ఏవ ప్రధానమంత్రి హర్యాణా రాజ్యస్య జింద్ రేలస్థానకాత్ భారతస్య ప్రథమాయ హైడ్రోజన్ ఇత్యనేన చాలిత రేలయానాయ అపి హరితధ్వజం ప్రదర్శితవాన్. ఏతత్ రేలయానం జింద్ సోనిపత్ రేలస్థానకయోః మధ్యే సంచరిష్యతి. అథ 91 కిలోమీటర్ మితా దూరత ప్రాయః ద్విహోరాయాం పూర్ణం కరిష్యతి. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల హ్యః ఎస్టోనియా దేశస్య రాజధాన్యాం తాల్లిన్ నగరే తత్రత్య విదేశమంత్రిణా మార్గుత్ సాహ్యకన ఇత్యనేన సహ మేళనం విహితవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత్ ఎస్టోనియా దేశయోః మధ్యే వ్యాపార నివేశ అంకికీయ పరివర్తన సైబర్ సురక్షా ప్రౌద్యోగికీ చేత్యేషు క్షేత్రేషు సహయోగస్య సుదృఢీకరణ విషయే విచార విమర్శ కృతః. అనంతరం

0: बैडमिंटन क्रीडायां भारतीय क्रीडिका तथा द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः अद्य प्रातः टोक्यो नगरे जापान ओपन क्रीडायाः महिला एकलस्य उपांत्य चक्रीय स्पर्धायां चीन देशस्य चेन युफेई सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రసార విశేషాలు. నూట 3.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతంతో పాటు 7 గంటల 30 నిమిషాలకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు. అలాగే 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమంలో పాల్గొంటారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు. డాక్టర్ గారు గుండెపోటుకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తగిన సలహాల సూచనలు శ్రోతలకు అందిస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి జిల్లా మైలారం గ్రామ శివారులోని శ్రీ కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్ఎం రాజ్ గారు మరియు పి సామలాదేవి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్ఎం రాజ్ గారు. 9:00 నుంచి 10:00 వరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 10:00 నుంచి ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అలాగే 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 నుంచి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఇక సాయంకాలం 5:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం వింటారు. 5:45 సినీ రంజిని. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు, ప్రాంతీయ వార్తలు వినవచ్చు. 6:10 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 రంగస్థలి. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వింటారు చిత్రసీమ. 8:30 జానపద సంగీతం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు వింటారు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:10 ఈనాటి మనీసమాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు 3.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

0: స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మనవటల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ది చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ది కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాస్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ది చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన మేఘవంతమైన పరివర్తన ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్ లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్ లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రామ్ విమానాశ్రయం చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జైలు మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్కస్ హాన్సన్తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరం ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను విస్తృతమై ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించుకోవచ్చని

0: చేశారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై రెండవ జాతీయ వర్క్ షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఈ వర్క్ షాప్ ఉద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ అధికారులు ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారం జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ దానిష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంలో ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వామ్యాన్ని అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే తీర్థంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాన్ని నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ పై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వింధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదా కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఎటక్కను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి

0: షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

प्रभात लहरी విభిన్న కార్యక్రమాల సమాహారి మా ఈ ప్రభాత లహరి కార్యక్రమానికి ఈరోజు కూడా స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభూత గీతం. ఇంకా ఈరోజు తెలంగాణ ప్రజాకవి అంత్యశ్రీ గారి జయంతి సందర్భంగా కొన్ని మాటలు పాటలు, అలాగే 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు, అలాగే 8:00 ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు. డాక్టర్ గారు గుండెపోటు గల కారణాలు జాగ్రత్తల గురించి శ్రోతలకు తగిన సలహాల సూచనలు అందిస్తారు. ముందుగా విందా ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: PM జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: ప్రకటన విన్నారు. శ్రోతలు ఏం చేశారు? 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ రోజు ఉదయం 7:30 అంటే మరి కాసేపట్లో ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి కాంతార చిత్ర నుంచి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడి కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళలో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, అట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటల్లో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయిందని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఇంజక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్నవారికి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కలదిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమవైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకు ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయినచ్చు కూడా, అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్ల తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించిన సలహాల సూచనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: శ్రోతలకి మరో గమనిక. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనికి విన్నారు.
4: కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోని కొచ్చెరి మైసమ్మ ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం 8:30 ప్రసారమవుతుంది. ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
1: మరి తప్పక వినండి, తరించండి.
2: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ఈరోజు తెలంగాణ ప్రజాకవి అందశ్రీ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు. అందశ్రీ గారు 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మధూర్ మండలం రేబత్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందయల్లయ్య. అక్షరముక్కురాని గొర్లకాపరిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన అపారమైన ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. తన స్వీయ కృషి పట్టుదలతో తెలంగాణ సాహిత్యంపై పట్టు సాధించారు అందశ్రీ. కవిత్వంలో అందశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందశ్రీకి గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి పాట తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పాట ఈ పాట. ఇప్పుడు విందాం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన రాసిన పాటలు ఎన్నో. అందులో ముఖ్యమైంది జయ జయ హే తెలంగాణ జనని జయ కీర్తనం అనే గేయం ఊపిరిగా నిలిచింది. అందుకే ఈ పాటను తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేశారు. సినీ గేయ రచయితగా కూడా ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు అందాయి. 2007లో విడుదలైన గంగా చిత్రంలోని పాటలకు ఉత్తమ గీత రచయితగా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు లభించింది. సినీ రంగంలో ఆయన రాసిన పాటల్లో ఎంతో లోతైన భావాలు ఉంటాయి. ఒక విచిత్రం సినిమాలో ఈతరం తీర్పు అనే పాట, ముత్యాల ముగ్గు సినిమాలో చిలక ఏడున్నది అనే పాటలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అంద్యశ్రీ గారికి 2006లో నంది పురస్కారం, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, అలాగే 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావురి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నాకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.

0: శ్రోతలు ఇంతవరకు తెలంగాణ ప్రజాకవి అంతశ్రీగారి జయంతి సందర్భంగా కొన్ని మాటలు పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:58 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి, ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండెపోటు రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మనిషికున్న అవయవాలు, ఎన్ని అవయవాలు ఎంత సక్రమంగా పనిచేసినప్పటికీ కూడా గుండె సక్రమంగా పనిచేయకపోతే మనిషికి అసలు జీవితమే ఉండకుండా పోతుంది. ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న మాట ఏంటంటే, ఇప్పటిదాకా బాగున్నాడు, ఇప్పుడే ప్రాణం పోయిందే, ఇందాక వెహికల్ నడిపాడు, ఇప్పుడే ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, కూలబడిపోయాడు, ప్రాణం పోయిందని మనం వింటుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఉందా? ఏ వయసు వారికైనా రావచ్చా? అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
4: మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు.

0: ప్లేసెస్లో కొలాప్స్ అయ్యాడు, ఆరు ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అయ్యాడు, ఆరు ఏం చెడు లక్షణాలు లేవు, మధ్యస్థం వయసులోనే కొలాప్స్ అయ్యాడు, సడన్గా పడిపోయాడు, కళ్ళుదిరిగి పడిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్లి లోపల చనిపోయారు అనేవి చాలా కామన్గా వింటుంటాం.
1: వింటున్నాం
0: మనకు పబ్లిక్లో కానీ టీవీస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు ఈ వీటి గురించి అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది జనాలకి. సో దాని గురించి వల్ల మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ సడన్గా అప్పటి వరకు బాగానే ఉండి సడన్గా ప్రాణం అనేది పోవడానికి దీన్ని మెడికల్ టర్మ్లో సడన్ కార్డియాక్ డెత్ అంటాం. ఏదైనా మనకు సడన్గా అంటే లక్షణాలు ఉండి ఆర్ లేకుండా వితిన్ 1 అవర్లో స్పాన్లో పేషెంట్ అనేది సడన్గా చనిపోవడాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ డెత్కి మనకు ఒక 5-6 రకాల ప్రధాన కారణాలు ఉంటాయి. అది ఏజ్ను బట్టి కారణం మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లల్లో అండి, చిన్నపిల్లల్లో 10-20 ఇయర్స్ 25 ఇయర్స్లో జనరల్గా హార్ట్ అటాక్స్ అనేవి వెరీ తక్కువ. మనం ఏమనుకుంటామంటే ఏ సడన్గా చనిపోయినా అది హార్ట్ అటాక్ అనుకుంటాం, అలా కాదు. హార్ట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. చిన్న వయసుల్లో సడన్గా కార్డియాక్ జనరల్గా ఎరిథ్మియాస్ అని అంటాము. ఈ ఎరిథ్మియా కండిషన్స్తో కానీ సడన్ ఏసిస్టోల్స్ అని అంటాము, సడన్గా గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోవడం వల్ల కానీ ఇట్లాంటి కండిషన్స్లో జరిగే అవకాశం ఉంటుంది. అదే మధ్య వయసుల నుంచి ఓల్డ్ ఏజ్లలో జనరల్గా సడన్గా చనిపోయడానికి కారణాలు జనరల్గా హార్ట్ అటాక్ అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఎరిథ్మియాస్ కావచ్చు. ఇంకొకటి ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్లో కామన్గా వింటున్నది ఏంటంటే హార్ట్లో రక్తం గడ్డగట్టడం. ఎస్, మనం అనుకున్నట్టు హార్ట్లో హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలా కాకుండా ఊపిరితిత్తులకు రక్తనం తీసుకెళ్లే రక్తనాళాలలో గడ్డగట్టడాన్ని పల్మనరీ థ్రాంబోయెంబాలిజం అంటాం. ఇదేంటంటే దీంట్లో కూడా కొన్నిసార్లు మ్యాసివ్గా ఉన్నప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కండిషన్స్ మనకు సడన్గా పేషెంట్ అనేది చనిపోవడానికి కారణాలు.
1: అంటే వయసుతో నిమిత్తం లేదు,
0: వయసుతో నిమిత్తం లేదు. అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ అబో 45-50 ఇయర్స్లో వాళ్ళు సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాక్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. చిన్న పిల్లల్లో సడన్గా చనిపోయారంటే హార్ట్ అటాకే కాదు, ఈ ఎరిథ్మియా కండిషన్స్ కానీ పల్మనరీ థ్రాంబోయెంబాలిజమ్స్ కానీ ఏసిస్టోళ్ళు కానీ ఇలాంటి కండిషన్స్లో కూడా సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. అంటే గుండె రిలేటెడ్గా ఇవి అయ్యేది, గుండె రిలేటెడ్గా. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రధాన కారణం సడన్గా చనిపోయానికి, సడన్గా ఛాతీలోపి మొదలయ్యే గంటలో చనిపోవడానికి కారణం అయోర్టిక్ డిసెక్షన్స్ అంటాము. గుండె నుంచి శరీరం అంతా సప్లై చేసే పెద్ద రక్తనాళంలో సడన్గా పగుళ్ళలాగా రావడము, అది ఒకటిసారి అక్కడికి నుంచి 5-6 పగుళ్ళు వచ్చి బ్లడ్ లీక్ అయిపోవడము, లేదంటే ప్రధాన ఆర్గాన్స్కి ఆ పగులు అనేది ఎక్స్చేంజ్ అయ్యి ప్రధాన ఆర్గాన్స్కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్కి ఎక్స్చేంజ్ అయ్యి ఒకటిసారి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఇవి కొంచెం రేరు. ఈ అన్నిట్లలో ప్రధానమైన కారణం అయితే హార్ట్ అటాకే. అంటే ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఏది ఉంటుందంటే హార్ట్ అటాకే. సో హార్ట్ అటాక్లో సడన్గా నిజంగానే చనిపోతారా, మనకు కొన్ని హార్ట్ అటాక్లు టైం ఇస్తాయి కానీ సందేహం మనకు ఉండొచ్చు. డెఫినెట్లీ అండి, అంటే అన్ని హార్ట్ అటాక్లో సడన్గా చనిపోరు. ఏ హార్ట్ అటాక్లో సడన్గా చనిపోతారంటే మనకు మెయిన్ రక్తనాళం ఉంటాయి. అంటే మనకు మెయిన్గా ఏంటంటే ఎడం వైపున 2 రక్తనాళాలు ఉంటాయి, అవి రెండు కలిపి ఒక ప్రధాన రక్తనాళం నుంచి వస్తాయి. కుడి వైపున ఒక రక్తనాళం ఉంటుంది గుండెకు రక్తం సరఫరా చేసేది. ఇదేంటంటే గుండె కండరంకు ఈ రక్తం సరఫరా చేయడం వల్ల గుండె ప్రాపర్గా పనిచేస్తుంది మనకి. ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడాన్ని, ఈ రక్తనాళాల్లో సడన్గా రక్తం సరఫరా ఆగిపోవడాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. అట్లా లెఫ్ట్ మెయిన్ అని అంటాం. ఏదైతే ఎడం వైపు 2 రక్తనాళాలు ఇస్తుందో పెద్ద రక్తనాళం, ఆ లెఫ్ట్ మెయిన్ కానీ ఎల్ఏడి అని అంటాం. ఎల్ఏడి ప్రాక్సిమల్ మొదలు భాగంలో కానీ సడన్గా క్లాట్ వచ్చిన దాంట్లో ఒక్కొక్కసారి సడన్గా పేషెంట్ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఛాతీలు నొప్పొచ్చి అప్పటి వరకు బాగానే ఉంటాడు, 10 మినిట్స్ వరకు బాగానే ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతారు. ఒక్కోసారి ఎరిథ్మియాస్, ఈ హార్ట్ అటాక్లో కూడా జస్ట్ హార్ట్ క్లాట్ అవ్వడమే కాకుండా ఎరిథ్మియాస్ అంటే సడన్గా గుండెలో వేగం అనేది ఐదర్ ఎక్కువగా రావడం ఐదర్ తక్కువ రావడం ఎరిథ్మియాస్ అని అంటాం. దాంట్లో వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రుకులర్ టాకీకార్డియా అని అంటాం. ఇలాంటి కండిషన్స్ ఒక్కొక్కసారి మనకు జస్ట్ 5-10 సెకండ్స్లో కూడా పేషెంట్ సడన్గా చనిపోయే ప్రమాదాలని కారణం చేస్తుంది అన్నట్టు. అంటే హార్ట్ అటాక్లో ఎరిథ్మియాస్ అనే కండిషన్స్ రావడం వల్ల సడన్గా డెత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి గుండె ఒక్కటిసారి పనితీరు ఆగిపోవడం వల్ల కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా హార్ట్ అటాక్లో కొంచెం లేట్గా టైం తీసుకొని డెత్ అయ్యేది ఏంటంటే గుండె కండరం అనేది రప్చర్ అవ్వడము. ఏ భాగంకైతే రక్తం సరఫరా అయిపోయిందో ఆ కండరం అనేది దెబ్బతిండిపోయి ఆ కండరం అనేది రప్చర్ అవడం వల్ల కూడా దీన్ని కార్డియాక్ రప్చర్ అని అంటాం. వాటిలో కూడా సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అన్లెస్ అదర్వైజ్ వెరీ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ అయితే తప్ప సడన్గా డెత్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువే. సో సడన్గా డెత్ అయ్యాడు హార్ట్ అటాక్ వల్ల రీజన్ అనేది హార్ట్ అటాక్ వల్లనే కాదా అనేది మనం ఓన్లీ ఏంటంటే ఆ లోపు పేషెంట్ బతుకున్న లోపు ఈసీజీ తీస్తే తప్ప అది హార్ట్ అటాక్ కాదని మనం చెప్పలేం జనరల్గా. సో ఈ జనరల్గా ఈ కారణాలు ఉంటాయి సడన్గా డెత్ అవ్వడానికి. అందులో వయసును బట్టి కారణం మారే అవకాశం ఉంటుంది, పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ కారణం అయి ఉండే అవకాశం ఉంటుంది.
1: కొన్ని సందర్భాల్లో ఎలాంటి దురలవాటు లేదు, అంటే పొగ తాగడు, మద్యం సేవించడు, ఆరోగ్యంగా ఉంటాడు, వ్యాయామం చేస్తాడు, పద్ధతిగా జీవించే వ్యక్తి కూడా చనిపోయినటువంటి వార్తలు మనం విని ఉంటాం.
0: డెఫినెట్గా అండి, ఇవి మనము ఈ లక్షణాలు అనేవి ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్. అవున్న వాళ్లకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లక్షణాలే కాకుండా ఇంకొకటి

0: మాడిఫై చేయలేని రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వయసు. సో వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో పూడిక రావడం కొంచెం కామన్. అది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ అంటే జన్యుపరంగా కొంతమందికి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే తత్వం కానీ కొవ్వు వేరకపోయే తత్వం కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొంచెం మనము అన్ని లక్షణాలు, చెడు లక్షణాలు ఏం లేకుండా సెడెంటరీ లైఫ్, అంటే వ్యాయామం సరిగా చేయలేకపోవడము, జస్ట్ సెడెంటరీ లైఫ్, బయట ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడము, జీవనశైలి, ఎస్ జీవనశైలి, ఈ జీవనశైలిలో మార్పుల వల్ల కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు స్మోకింగ్, ఆల్కహాల్ లేనంత మాత్రాన జీవనశైలి సరిగా లేకున్నా కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: ఈ లక్షణాలని మనం ముందుగా పసిగట్టే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అంటే లక్షణాలు ఏ చిన్నగా ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, కొంచెం ఛాతిలో బరువు కనిపించినా కానీ, అది కొంతమంది ఏమనుకుంటారంటే గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని, ఈనోనో లేకపోతే ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకొని అవుతుంటారు, జనరల్ ఇంటికడే ఉంటారు, అదర్వైజ్ పెద్దగా అయ్యేదాకా వెళ్ళరు. సో మోస్ట్లీ అట్లాంటివి 100లో 70-80% గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి, కానీ ఒక 10-30% మనం చెప్పలేము, అది గుండె కారణాలు కూడా అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అలా డిస్కంఫర్ట్ అనిపించినా కూడా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి ఈసీజీ తీసుకోండి, దగ్గరున్న కార్డియలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి, గుండెది కాదు అని అనుకుంటే మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు. అంతేగాని గుండెది ఎవరో కాదో మనం సొంతగా నిర్ధారించుకోవడం చేయకూడదు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా రెగ్యులర్ గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చినాక 2-3 డేస్ తర్వాత వస్తుంటారు కొందరు, అప్పటికి మనం చూసేసరికి గుండె కొంచెం డ్యామేజ్ అవ్వడము, దాన్ని ఇవాల్వ్ కూడా హార్ట్ అటాక్ అంటాము, ఇవాల్వ్ అయిపోవడము, అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి టైం ఇస్తుంది అట్లా, కానీ ప్రతిసారి అట్లా టైం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇదే చెప్తారు రీజన్, ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనుకున్నానండి, గ్యాస్ తీసుకున్న నైట్ బాగానే తగ్గింది, మళ్ళీ మార్నింగ్ లేసరికి ఎక్కువైందని వచ్చినాను అంటారు. సో ఇట్లా అంటే దాంట్లో ఏం డిసడ్వాంటేజ్ ఉంటుందంటే మనకు అట్లా వచ్చేసరికి గుండె అనేది కొంచెం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంటుంది అన్నట్టు. ఆ డ్యామేజ్ అయిన గుండెతోటే ఇంకా మనం కొంచెం లైఫ్ను ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఈవెన్ వాటిలో కూడా స్టెంట్ చేసినా కూడా ఆ డ్యామేజ్ను మనం తిరిగి తీసుకురాలేమన్నట్టు. సో అందుకే ఏ చిన్న లక్షణాలను కూడా మనకు నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది అన్నట్టు. ఇది ఎవరికి లక్షణాలు ఉన్న వాళ్ళకి, లక్షణాలు లేకపోతే ఏం చేయాలి, వచ్చే ఛాన్స్ మనకి ఎంత ఉందో లేదో తెలుసుకోవాలని కొందరికి ఆతృత ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఉండడం ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏవైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా, ఏ జబ్బులు ఉన్నాయి, ఏ జబ్బులు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవడం అనేది రొటీన్ హెల్త్ చెకప్స్. మనకి రొటీన్ హెల్త్ చెకప్స్ అనేది ఒక వయసు తర్వాత కంపల్సరీ. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ముందు అంటే మనం 50 ఇయర్స్కి చేసేవాళ్ళు, ఇప్పుడుంటే ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి 35-40 ఇయర్స్ నుంచే చేసుకోవడం మంచిది. ఏం లక్షణాలు లేకుండా కూడా వెళ్ళి ఒకసారి మన లిపిడ్ ప్రొఫైల్ అనేది, మన ఫ్యాట్స్ ఎలాగ ఉన్నాయి, ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా, ఆ షుగర్ కూడా ఏంటంటే మనకు సైలెంట్ జబ్బు, అది వచ్చి 4-5 సంవత్సరాల వరకు కూడా చాలా మందిలో డిటెక్ట్ కాదు, యాక్సిడెంటల్గానే డిటెక్ట్ అవుతుంటుంది షుగర్ అనేది. మనం ఇదే రొటీన్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే ముందే డిటెక్ట్ చేస్తాం, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి షుగర్ను ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లోనే బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వెల్త్ ఏమవుతుందో, నాకు ఈ జబ్బు నాటు బయటపడతా అనేది టెన్షన్స్ పెట్టుకోకూడదు,
1: భయం ఉంటుంది,
0: ఆ భయం పెట్టుకోకూడదు. మనకి ఎర్లీగా తెలిస్తే దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎర్లీ స్టేజ్ నుంచి ట్రీట్ చేయకపోతే లేట్గా ఒక 5-10 సంవత్సరాలు డౌన్ ద లైన్ ఏమవుతుంది అంటే ఆ జబ్బులు చేయాల్సిన డ్యామేజ్ అవి చేసేసి ఉంటాయి అప్పటికే. సో దాని తర్వాత మనము కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడినా కూడా మనం ప్రివెంట్ చేసుకోకపోవచ్చు. అందులో భాగంగానే ఈసీజీ కానీ, గుండె స్కాన్ కానీ, థ్రెడ్మిల్ కానీ ఇవి చేసుకుంటే ఏంటంటే మనం వచ్చే అవకాశాన్ని ముందుగా కనిపెడితే ఆ బ్లాక్ 100% లేకనే ముందు 70-80% ఉన్నప్పుడే మనం స్టెంట్ వేయించుకోవడము, లేదు 20-30% లాగానే బ్లాక్ ఉందంటే దాని తాలూకా జాగ్రత్తమైన ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, మనకు బయటపడ్డ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము మాడిఫై చేసుకోవడము చేసే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మరి అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణాలు, లక్షణాలు మీరు ఇందాక చెప్పారు, మరి దీన్ని ముందస్తుగా మనం అరికట్టడానికి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా?
0: డెఫినెట్గా అండి, ఈ గుండె సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన దానికి మాత్రం ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. ఈ ఎరిథ్మియాస్ అనేవి మనం కొన్ని చెప్పలేము, అది ఏంటంటే కొన్ని జెనెటికల్ పరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పల్మనరీ థ్రాంబోయింబలిజం అనేది కూడా ఏంటంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి ఉంటుంది, కొందరికి అది కూడా కొంచెం జెనెటికల్గా కొన్ని థ్రాంబోటిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డగట్టే తత్వం ఉన్న కండిషన్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటే ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆహార నియమాలతో మనం క్లియర్గా అరికట్టే అవకాశం ఉన్న ఒక జబ్బు హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ను ఆహార నియమాలతో ఎట్లా అరికట్టేయచ్చానంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో కావాలా, అందులో ఆహారం ఖచ్చితంగా ముఖ్యమే అన్నట్టు. ఆహారం లేదనంటే మనము మారుతున్న కొద్ది, జనరేషన్లు మారుతున్న కొద్ది బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం కానీ, నాన్ వెజ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ అవ్వడం కానీ, ఆ ఆయిల్, రోస్టెడ్, డీప్ ఫ్రైడ్ అంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, జనరల్గానే మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్లో, ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల కొంచెం ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడము, ఇంత వీలైతే అంతా డీప్ ఫ్రైడ్ కానీ రిపీటెడ్గా ఆయిల్స్లో కుక్ చేసినవి కానీ ఆర్ ఆయిల్స్ని మల్టిపుల్ టైమ్స్ వాడతారు కొన్నిసార్లు ఫ్రైకి డీప్ ఫ్రైకి, అలాంటివి అవాయిడ్ చేయడం కానీ. ఇది ఎంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచి అవాయిడ్ చేసుకోవడం మొదలు పెడితే అంత మంచిది, అంత మంచిది. నాన్ వెజ్ అంటే కూడా నాన్ వెజ్ తీసుకోకుండా ఉండమని అయితే అడ్వైజ్ చేయను. నాన్ వెజ్ అనేది ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నట్టు. సో నాన్ వెజ్ తీసుకోవాలి, అందులో హెల్దీ నాన్ వెజ్ అంటే మటన్ అనేది కానీ ఈ రెడ్ మీట్ అని అంటాం, మటన్ ఆర్ బీఫ్ ఇవన్నీ పోర్క్. ఈ రెడ్ మీట్లు ఏంటంటే కొంచెం కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఈ కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు అదేంటంటే మనము వెయిట్ పెరిగే అవకాశం కానీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం కానీ, మనల్ని ఇప్పుడు ప్రొఫైల్ అబ్నార్మాలిటీ ఉండే అవకాశం కానీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. హెల్దీ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎగ్ వైట్ ఉంది ఇప్పుడు, అది వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎగ్ వైట్ తీసుకోవచ్చు మనము. మీట్ అనేది ఫ్రీక్వెన్సీస్ తగ్గించుకోవాలి, ఫ్రీక్వెన్సీస్ తగ్గించుకుంటే మంచిది అన్నట్టు. అంటే రిపీటెడ్గా వీక్లీ అంటే వారానికి 2-3 సార్లు అట్లా కాకుండా మంత్లీ వన్స్ అట్లా పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. రెడ్ మీట్ అనేది ఇంకా తగ్గిస్తే ఇంకా
1: మంచిది.
0: ఫిష్ ఇప్పుడు సపోజ్ ఫిష్ ఉంది, ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఫిష్ మనము అది ఫ్రైడ్ కాకుండా రెగ్యులర్ కుక్డ్ ఫిష్ వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. అంటే మనము రెడ్ మీట్ పోర్షన్స్ ని వైట్ మీట్ ఆర్ ఫిష్ తో రీప్లేస్ చేసుకుంటే బెటర్. చికెన్ లో కూడా జనరల్ గా ఇప్పుడు బయట ఉండే చికెన్స్ కొంచెం అడల్టరేటెడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆర్ఎంఎల్తో కానీ దీంతో కానీ. అవి కూడా కుదిరితే వీలైనంత వరకు తగ్గించుకుంటే ఆర్ ప్రాపర్ హెల్దీగా దొరికితే అక్కడ తీసుకుంటే బెటర్. మన హెల్దీ ఉండాలంటే మనం ఎర్లీ అంటే మిడ్ లైఫ్ ఆల్మోస్ట్ మనం 20-25 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో జనరల్ గా ఏంటంటే మనం మన సొంత శరీరానికి టైం ఇచ్చేంత టైం దొరకకపోవచ్చు ఎర్లీ జాబ్ లైఫ్ లో. ఆల్మోస్ట్ కొన్ని నైట్ షిఫ్ట్స్ మార్నింగ్ షిఫ్ట్స్ అన్నట్టు ఇట్లనే ఉంటుంది అన్నట్టు. లైఫ్ స్టైల్స్ జనరల్గా అలా మారిపోయాయి. సో ఎంత లైఫ్ స్టైల్స్ ఎంత బిజీగా ఉన్నా మన శరీరానికి మనం ఒక గంట సమయం వ్యాయామానికి కేటాయించడం అత్యుత్తమం. ఈ 20-25 నుంచి మనం 55-60 వరకు ఈ జనరల్గా ఈ ఏజ్ గ్రూప్లోనే వర్కింగ్ ఏజ్ గ్రూప్, ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో మనం ఎంత బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా వ్యాయామానికి ప్రాపర్ టైం కేటాయించడము, మన బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మన సొంత ఇంట్లో మేడ్ చేసిన ప్రాపర్ కుక్డ్ ప్రాపర్ డైట్ ఉన్న కుక్స్ అంటే ప్రాపర్ పోర్షన్స్ ఆఫ్ హెల్దీ డైట్ ఉన్నది తీసుకుంటే బెటరు. ప్రాపర్ నిద్ర, నిద్ర అనేది ఏంటంటే ఇప్పుడున్న జాబ్ స్టైల్లో కొంతమంది నైట్ డ్యూటీస్, కొంతమంది కంటిన్యూస్గా డ్యూటీస్ మార్నింగ్ టు నైట్ వర్క్, మళ్ళీ నైట్ ఐదర్ సోషల్ మీడియా ఆర్ మూవీలు వాచ్ చేయడం ఇలాంటివి కొంచెం అట్లీస్ట్ 6-8 గంటలు ప్రాపర్ నిద్ర ఉండడం అనేది ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ, ఆహార నియమాలు, ప్రాపర్ నిద్ర ఇవన్నీ మనం ప్రాపర్గా పాటిస్తే గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించచ్చు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది, ఎర్లీ ఏజ్లో ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు మనం పాటిస్తే మన గుండెని మనం పదిలంగా చూసుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి జిల్లా మైలారం గ్రామ శివారులోని శ్రీ కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాలు వింటారు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz.

0: పద్మనాభుని నాభి పద్మ సంభవుడైన వేదాతను మధుకైట బాసరులు బాధించినప్పుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రాదేవిని స్తుతించాడు. అప్పుడు ఆ యోగ నిద్ర శ్రీ మహావిష్ణువును వదిలి రాక్షస సంహారానికై ప్రేరేపించింది. ఆ తల్లే మైసమ్మ అమ్మవారు. మహంకాళి స్వరూపిణి అయిన మైసమ్మకు ప్రఖ్యాతమైన ఆలయం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం మైలారం గ్రామ శివారులు తేజరిల్లుతోంది. ఈ ఆలయ విశేషాలతో ఈ వారం మీ ముందుకు వచ్చింది మన ఆలయాలు కార్యక్రమం. వినండి, తరించండి.
1: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోకెల్లా విశిష్టమైనవి. దైవారాధనలో రెండు ప్రధాన ఆచారాలు ఉన్నాయి, దక్షిణాచారం వామాచారం అనే. ఈ రెండు విధానాల్లో దక్షిణాచారం సాంప్రదాయంలో ఎన్ని గుడులు ఎంతమంది దేవతలు ఉన్నారో వామాచారంలో కూడా అంతమంది దేవుళ్ళు ఉన్నారు. వామాచారం పాటించే ఆలయాలు దేవతలు ముఖ్యంగా గ్రామ దేవతలుగా ఊరి పొలిమేరల్లో ఉండే ఆలయాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి విశిష్టమైన గ్రామ దేవత మైసమ్మ.
0: అలా మైలారం గ్రామ పొలిమేరలు దట్టమైన అడవిలో ఓ చెరువు కట్టపై గల మర్రి చెట్టులో మైసమ్మ అమ్మవారు స్వయంభుగా కొన్ని వందల ఏళ్ల క్రితం వెలిశారట. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో మొదట్లో గ్రామ ప్రజల్లో కొంతమంది మాత్రమే వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారట. ఆ తర్వాత అటవీ ప్రాంతం వ్యవసాయ భూములుగా మారటంతో నెమ్మది నెమ్మదిగా గ్రామ ప్రజలందరూ, తరువాత చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు, ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమ్మవారు చెరువు కట్టెపై వెలిశారు కాబట్టి కొచ్చెరి మైసమ్మగా పిలువబడుతోంది.

0: కొచ్చేరి మైసమ్మ ఆలయ స్థల పురాణం మహిమాన్విత విశేషాలతో పాటు ఈ ఆలయ అభివృద్ధి గురించి ఆలయ పూజారి తెలియజేస్తున్నారు. ఆ ప్రత్యేక విశేషాలేమిటో విందామా. మరి
1: ఇక్కడ పూజారిని, నా పేరు గంగారా. ఈ చెట్టు మర్రి చెట్టు, ఇక్కడ 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ అమ్మవారు చెట్టులో నిలిచింది. ఇక్కడ కర్ణాటక నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి పండుగలు జోరు, అమ్మవారు భక్తులు బాగా వస్తారు. ఇక్కడ చాలా భక్తి గల్లామే, ఏది మొక్కింది ఉంటే ఆ మొక్క అయినాక జనాలు ఇక్కడ పట్టకుండా ఆదివారం చూస్తే రుచిక రాలేదు, అంత పబ్లిక్ వస్తారు. అమ్మవారు చెట్టు నిలిచింది. ఇది చెరువు, చెరకట్ట మీద అమ్మవారు ఏ పెద్దలు కాకతీయ జాతులు పెట్టిండ్రో ఇక్కడ అమ్మవారు నిలిచింది. ఇక్కడ మొక్కిన వారందరికీ సాయం చేస్తుంది, భక్తులు పోటీ వస్తున్నారు. ఇది అడవి చెరువు ఉండి, ఇది అప్పుడు రాకుండా గుట్టలు, ఇది అంత పొలాలు అయిన సరే అమ్మవారు నిలిచిపోయింది. మన పబ్లిక్ అసలు పెట్టారు, అప్పుడు మేము 3 రోజులు మాత్రమే వస్తుంటాం ఇక్కడికి. ఇది అప్పుడు అమ్మవారు ఇంత ఇంత ఇంత ఇంత వెళ్ళిపోయింది, పేరు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన సంది ఇప్పుడు మనకు 20 ఏళ్ళ సంది ఫుల్ చెట్లు నిలిచిపోయింది, చెట్లు విడిపోయింది. విగ్రహం అమ్మవారు మర్ర మనం విగ్రహం పెట్టినాం ఇక్కడ, అమ్మవారు రాళ్ళతోటి ఉండి చెట్టు విగ్రహం చిన్న మూర్తి, అమ్మవారి చెట్టులో రూపం ఎమిరిపోయింది. ఇక్కడ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి మొత్తం వస్తారు, ఆంధ్రప్రదేశ్ వస్తారు. సంతానం కానీ, జాబులు కానీ, ఇంటి సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయి. అమ్మ ఏది మొక్కితే అది సాయం చేయడానికి భక్తులు ఎక్కడ కట్టుకున్నాకు కొబ్బరికాయలు, కొత్త రేఖబట్ట, దాంతో ముడుపు కట్టిస్తాం మేము. ఆ ముడుపు కట్టిపోతారు ఇక్కడ. అలా కోరిక అయిన సరే మళ్ళీ అలా ఏం మొక్కుంటే ఆ కోరిక తీసిపోతారు. అది 99% జరుగుతుంది ఇక్కడ అమ్మవారి ఆజ్ఞ వలన. అలా పుట్టుండే నాగేంద్రుడు ఉండే అక్కడ. ఆ నాగేంద్రుడు ఏం చేసినామంటే పుట్ట అనిగిపోతుంది తొక్కుడు పబ్లిక్, ఆ పుట్ట కడుపులో చేసి ఆ పుట్ట కట్టినాం మనం. అక్కడ నాగంబాబు ఉండే, నాగేంద్రుడు ఉంటే మనం ఏం చేసిన తొక్కుడుకు అంత చుట్టుముడు తిరుగుడుకు అనిగిపోవటింది. ఆ పుట్ట సిమిటితోటి ఆ పుట్ట లోపల కడుపులేసి కట్టినాం. చెట్ల అమ్మవారు అప్పుడు ఊరు రాలేదు ఇక్కడ, ఏ ఊడా ఊడు స్తంభాలు దిగిపోయినాయి. ఇది పడుతుందంటే దీనికి ఊడ దిగింది, ఇది కూలకుంటున్నది, ఎంత గాలి వచ్చినా ఒక కొమ్మరి కాదు. ఇది ఊడలు దిగినాయి అప్పుడు, ఎప్పుడు ఎవరు రాకుండా, ఇది అడవి ప్రాంతం ఇది. ఇప్పుడు ఏమంట వచ్చింది ఊడలు దిగి బంద్ అయింది. ఇప్పుడు అన్ని ఆలుబాటు టీలుబాటు అంటే అప్పుడు సంవత్సరాలు ఇంకా ఊడలు ఊరు రాకుండా గుడ్డెరుగులు పురుగులు ఉంటుండేది, అప్పుడు దిగిపోయినాయి. ఇక్కడ కమిటీ, ఊరి కమిటీ ఇస్తారు. సంవత్సరంకు 25 మంది ఉన్నారు కమిటీ. ఒక చైర్మన్ అనుకుంటారు, ఒక సెక్రటరీ అనుకుంటారు. ఈ డబ్బులు వేసిన డబ్బులన్నీ బెంకులో పోతాయి. ఇక్కడ భూమి కొనుడు కానీ, షెడ్లు కానీ, అమ్మవారి రోడ్డు కానీ, ఇవన్నీ నీళ్లు, మోటార్లు, టాకీలు, నీళ్ళకి ఏం కొదవలేదు ఇక్కడ. ఈ రోడ్సుగా వేసినారు డాబులు అన్నీ మన భూమి లేకుండా అమ్మవారికి మొత్తం డబ్బులతోటే భూమి కొన్నారు. ఏమో డబ్బులతోటి భూమి కొట్టి షెడ్లు 25 షెడ్లు కట్టినాయి. ఈ వచ్చిన డబ్బు అంతా మళ్ళీ ఒక అద్దెకరంగా ఉన్నారు 10 లక్షలకు. ఇవన్నీ భూమి కొనుక్కుంటా షెడ్లు వేసుకుంటా భక్తులకు మొక్కలు తావు చేస్తారు. కమిటీ ఉంది దీనికి, వచ్చిన డబ్బులన్నీ బెంకలో పోతాయి. నెలకొక్కసారి మీటింగ్ అవుతుంది, ఆన్లైన్లో పెడతారు ఎన్ని డబ్బులు వచ్చినాయి. దినాం డైలీ తీసేస్తారు గల్ల. ఆదివారం నిబ్రం, శుక్రవారం మంగళవారం, ఈ 3 వారాలు నంబరే. ఇక బుధవారం వేస్తారా మామూలుగా వస్తారు. ఏమైనా ఇప్పుడు మనం శ్రావణంలో అప్పుడు ఎర్ర ఒక నెల బంద్ ఉంటుంది, తక్కువ వస్తారు. శ్రావణంలో లెక్క చేయరు, తక్కువ అంటే తక్కువ. ఈ ఆడికెళ్ళి మళ్ళా దొరుకుతుంది. దూరంగా ఉంటే అప్పటి సుఖం మస్తు వస్తుంది. శాలం దగ్గర తక్కువ పబ్లిక్ వస్తుంది. మే జూన్ 3 నెలల జనవరి నుంచి జూన్ జూలై దాకా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఈ ఎండాకాలం మొత్తం ఆనల కొంచెం తగ్గుతారు. తర్వాత అప్పటి సుఖం ఫుల్ పబ్లిక్ ఉంటారు. అవన్నీ జరుగుతాయి మొత్తం. ఏం పబ్లిక్ ఒక 2-3 నెలలే తక్కువ ఆనాకాలం బయట. అప్పుడు మామూలుగా అయితే అన్నారు జనవరి నుంచి ఫుల్గా జనవరి ఉంటే మనం జూన్ జూలై దాకా ఈ అమ్మవారి ప్రత్యే నెల లాస్ట్ వరకు పెద్ద జతర అయితే ఆషాఢ మాసంలో బోనాలు, ఒక రోజు అమ్మవారు జతర చేస్తారు.

స్థితిశక్తి, గతిశక్తి, ప్రాణశక్తి. సృష్టిలో సమస్తానికి మూలశక్తి ఆది పరాశక్తి. ఆ అమ్మ నిలవు కాని చోటు, కొలువు తీరని చోటు లేదు. ఈ నేపథ్యంలోనే మైలారం గ్రామ శివారులోని కొచ్చేరి మైసమ్మ తల్లి ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలకు ఆరాధ్య దైవంగా భాసిల్లుతోంది. ఆ తల్లి రూపం ముగ్గురమ్మలు మూర్తిభవించినట్లు గోచరిస్తుంది. శిష్టాచార పూజ విధానంలో చిత్శక్తిగా, చిద్రూపిణిగా, అజ్ఞానాన్ని హరించే శ్రీవిద్యా స్వరూపిణిగా శ్రీ కొచ్చేరి మైసమ్మ తల్లి దర్శనమిస్తుంది.

మైలారం గ్రామ శివారులో కొలువైన మైసమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా కట్టిన గుడి లేదు. మర్రి చెట్టులు స్వయంభూగా వెలసిన దేవి కనుక ఇక్కడ గుడి కట్టినట్లయితే ఆలయ నిర్మాణంలో అమ్మవారు వెలసిన మర్రి చెట్టు వేళ్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఇనుప రేకులతోని ఆలయ గర్భగుడి, గోపురం, మర్రి చెట్టు నీడలో సుందరమైన నిర్మాణం గావించారు.

మర్రి వృక్ష ఛాయలో అలరారుతున్న మైసమ్మ అమ్మవారి విగ్రహం మొదట్లో చిన్న శిలరూపంలో దర్శనమిచ్చేది. కాలక్రమంలో మామిడి చెక్కతో తయారు చేయబడిన విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు.

గర్భాలయం వెలుపలి భాగమంతా నిత్యం భక్తులతో కిక్కిరిసిపోయి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులు శ్రీ మైసమ్మవారి నామస్మరణే పరమావధిగా భావించి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు.

గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు మైసమ్మ అమ్మవారిని భక్తితో దర్శించుకుని అర్చించుకుంటారు. అమ్మవారిని మనసా వాచా స్మరిస్తూ కైముడుపులు అర్పిస్తారు.

గర్భాలయంలో శ్రీ మైసమ్మ తల్లి అపర కాళికారూపంలో పుష్పమాలలు ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. రౌద్రమూర్తిగా కానవచ్చినప్పటికీ ఆ తల్లి పరమశాంత స్వరూపిణి. సకల భాగ్యాలనిచ్చే చల్లని తల్లి కావడం వల్ల వేలాది మంది భక్తులు ఆ చల్లని తల్లిని దర్శించుకొని పసుపు కుంకుమలు, పూలదండలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కుకుంటారు.

హరిద్రవర్ణంలో నుదుట బొట్టుతో కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో మైసమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు నమో భగవతీ పరమేశ్వరి కారుణ్యమయీ కాళికా అంటూ భక్తితో చేతులు జోడించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. అమ్మవారిని మనసా వాచా కొలుస్తూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్ట ఎంతో విశేషమైనది. మైసమ్మను దర్శించుకున్న భక్తులంతా ఇక్కడ నాగపుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. నాగదేవతకు పాలు పోస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈ నాగుల పుట్ట ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం.

0: ఇతర ఆలయాల్లాగే ఈ ఆలయంలో కూడా భక్తులు తమ అభీష్టాలను నెరవేర్చమంటూ ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టుకు ముడుపులు కడతారు. కోరిక నెరవేరిన వెంటనే తిరిగి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ముడుపుల్లో భాగంగా అమ్మవారికి ఒడిబియ్యం పొయ్యటం, చీరసారెలను సమర్పించుకోవటం, వెండి బంగారు కానుకలు సమర్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం మరియు ఇతర పర్వదినాల్లో బోనాలు కూడా సమర్పిస్తారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం, మర్నాడు జాతర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. సంబరాలతో గ్రామ ప్రజలందరూ తరలివచ్చి అమ్మవారికి ముడుపులు చెల్లించి పండుగ చేసుకుంటారు. దేవాలయంలో మహంకాళి అమ్మవారు శక్తివంతమైన తల్లిగా భక్తుల కోరికలు నెరవేరుస్తుందని స్థానికులు నమ్ముతారు.
1: మైలారం కొచ్చేరి మైసమ్మ అంటే ఓ దేవాలయం మాత్రమే కాదు, విహార స్థలం కూడా. పిల్లా పాపలతో, బంధుమిత్రులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి సహపంక్తి భోజనాలు చేసుకుని వెళ్తుంటారు. ప్రతి శుక్ర, మంగళ, ఆదివారాలు ఇలాంటి మొక్కులు చెల్లించేవారు అధికంగా ఇక్కడ కనిపిస్తుంటారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణలు అమ్మవారు దర్శనమిస్తారు. దసరా, నవరాత్రి పర్వదినాలలో 9 రోజులు విశేష అలంకారాలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది.

0: ఇక్కడ చెప్పుకోవలసిన ప్రత్యేక విశేషం ఏమిటంటే, ఆలయ ఆవరణలో గల పెద్ద మర్రి వృక్షం అనేక ఊడలతో, అంటే సుమారుగా ఎకరం వైశాల్యంతో విస్తరించి వచ్చిన భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ చెట్టు కింద సేదతీరి ప్రశాంతతకు, అలౌకిక ఆనందానుభూతులకు గురవుతారు ఇక్కడికి వచ్చిన భక్త జనం.
1: నమస్కారం అండి, నా పేరు శివకుమార్. మాది బాన్సువా మండలంలోని తాడుకల గ్రామం. ఈరోజు మైలారం గ్రామంలోని కొచ్చేరి మైసమ్మ దేవాలయానికి మేము రావడం జరిగింది. ఈరోజు శుక్రవారం గనక మా కుటుంబ సభ్యులం అందరం కలిసి రావడం జరిగింది. మాతో పాటు మా స్నేహితులు కూడా రావడం జరిగింది ఆలయానికి. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడున్న వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం మాకు చాలా దగ్గర ఏరియా కాబట్టి మేము ప్రతి శుక్రవారం ఇక్కడికి రావడం జరుగుతుంది. దసరా నవరాత్రుల్లో కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి యొక్క మహిమ చాలా గొప్పది. ప్రజలు చాలా నమ్ముతూ దేవస్థానానికి రావడం జరుగుతుంది. జై భవాని.
2: మేము బీర్కూర్ మండలం సభాపూర్ గ్రామం నుంచి ఈ టెంపుల్కి వచ్చాము. మా గ్రామం నుండి ఈ టెంపుల్ 6 లేక 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి మేము సంవత్సరంలో 5-6 సార్లు ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గలది, అందుకే మేము అప్పుడప్పుడు వస్తుంటాము. అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి ఈ అమ్మవారి దగ్గరికి మేము వస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న మైసమ్మ అమ్మవారు మర్రి చెట్టు బుడంలోనే వెలిసింది కాబట్టి ఈ అమ్మవారికి ప్రత్యేకంగా గుడి అంటూ ఏమీ లేదు. కానీ ఈ అమ్మవారు చాలా మహిమ గలది. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో ఒక కాలువ పారుతూ ఉంటుంది, అందుకనే చెరులాంటి కాలువ పారుతూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని కొచ్చేరి మైసమ్మ అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము భోజనాలు ఇక్కడనే వండుకొని అమ్మకి బోనం సమర్పించి వెళ్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారి ప్రాంగణం డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ అందరూ బాగా ఫంక్షన్స్ కూడా ఇక్కడే జరుపుకుంటున్నారు. ఈ అమ్మవారి దగ్గర ఇలా అభివృద్ధి అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది.
3: శంకర్ అండి, మాది మైలారం. మాకు చాలా రోజుల నుంచి దేవస్థానం తెలుసు. అప్పుడు ఇక్కడ అన్ని జలసేను ఉండేటి, ఇప్పుడు అన్ని ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది కూడా. అప్పటి నుంచి భక్తులు అంతా వస్తున్నారు. ఇలా జరుగుతున్న మా అత్తమ్మ కూడా బాగున్నది. మైసమ్మ తల్లి జనం కూడా బాగానే వస్తారు. ఇక్కడ మైసమ్మ తల్లి చాలా ఎవరి మొక్కులు ఉంటాయో వాళ్ళన్నీ సరిగ్గా జరిగితేనే ఇంత జనం వస్తున్నది. వీడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వీడికి రాకుండా లేరు. అందరికీ పనులు అవుతున్నాయి, వీడికి వస్తున్నారు దేవత కాడికి. చాలా రోజుల నుంచి 30 దాటిందో లోపల ఉండదు కానీ అన్ని రోజులనైతే బాగా నడుస్తున్నది. కమిటీ వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. నీళ్ళ ఇబ్బంది లేదు, రూమ్ల లోటు లేదు, అన్నీ కూడా ఈడ సౌకర్యాలు ఉన్నాయి.
4: మాది పిట్లం గ్రామము. మేము ఇక్కడ మైలారం కొచ్చేరి మైసమ్మ దగ్గరికి ప్రతి వారం ఇట్లా వచ్చి మొక్కిపోతూ ఉంటాం. అమ్మవారు చాలా మహిమ గలది. మేము ఏమన్నా అనుకున్న కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఇక అమ్మ దగ్గర ఏది అనుకున్నా కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వాతావరణం ప్రశాంతత కూడా బాగుంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి ఇక్కడ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆషాఢం వేళ కూడా అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా బోనాలు తీయడం కూడా జరుగుతుంది. మరి ప్రత్యేకంగా అమ్మవారికి దసరా నవరాత్రి వేడుకలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. అమ్మవారు అన్ని విధాలుగా భక్తులని చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక కొచ్చేరి మైసమ్మ అంటే ఇక్కడ నిజామాబాద్ ఇది డిస్ట్రిక్ట్ మొత్తం చాలా ఫేమస్. ఇక్కడ కొచ్చేరి మైసమ్మ అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, వస్తూ ఉంటారు. అమ్మవారికి ఎప్పుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొచ్చేరి మైసమ్మ దగ్గర ముందుగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసి అది ఒక మర్రి చెట్టు లోపల వెలిసి ఉండడం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్ద, మనం అసలు ఊహించలేము ఇంత పెద్ద చెట్టు చూడడం కూడా. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత. అమ్మవారికి టెంపుల్ అలాంటిది ఏం లేకుండా ఒక చెట్టే ఒక టెంపుల్గా ఆమె నివాసంగా చేసుకొని చెట్టు లోపలే ఉండడం జరిగింది. అమ్మవారికి చాలా సార్లు కూడా ఏమో టెంపుల్ కట్టాలని ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. కానీ చెట్టు తీయడం అట్లా అమ్మవారికి ఇష్టం లేకపోవడం, పూర్ణకం ద్వారా భక్తులతోని ఇట్లా చెప్పించుకొని చెట్టుని ఇలాగే ఉంచి ఒక చెట్టు లోపలని అమ్మవారు ఉండడం జరుగుతుంది. అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. చెట్టు అనేది చెట్టు కింద కూర్చొని ఉండి అమ్మవారి సేవలో ఉండడం అది చాలా ఇంకా మనం చెప్పలేము. అది వచ్చి దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.
5: నా పేరు శేఖర్, పిట్లం మా గ్రామం. మేము ఇక్కడ గత 15 నుంచి మేము వస్తూ ఉంటాము. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇట్లా పూజలు అందుకుంటారు ఇక్కడ. కొచ్చర్ మైసమ్మ తల్లి అంటే చాలా మహిమగల దేవత, మాకు ఎంతగానో నమ్మకం. మేము గత 15 నుంచి ఇక్కడే వస్తుంటాం. మేము అడిగిన కోరికలు నెరవేర్చుతుంటది. పండగలు, పబ్బాలు అట్లా అన్ని చేస్తాం. పుట్టెంటుకలు, దావత్లు అన్ని చేస్తాం ఇక్కడ.

0: ఇక కొచ్చేరి మైసమ్మ తల్లి కొలువైన మైలారం గ్రామాన్ని చేరుకోవాలనుకున్న వారు నిజామాబాద్ నుండి చందూర్, వర్ణి గ్రామాల మీదుగా నసిరుల్లాబాద్ గ్రామానికి పక్కన మైలారం రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డు మార్గం నసిరుల్లాబాద్ నుండి సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది. మైలారం ఊళ్ళోకి ప్రవేశించకుండానే ఊరికి పొలిమేరలో ఓ పెద్ద మర్రి వృక్షం కింద కనబడే క్షేత్రమే ఈ ఆలయం.
1: ఆపదల మొక్కుల తల్లి మైసమ్మ, భక్తుల పాలిట అండదండగా ఉండే తల్లి మైసమ్మ, భక్తుల చింతలు తీర్చే తల్లి మైసమ్మ, ఆది పరాశక్తిగా పూజలు అందుకుంటున్న మైలారం కొచ్చెరి మైసమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుందాం. శ్రీ మాత్రే నమః.

0: ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైలారం గ్రామ శివారులోని శ్రీ కొచ్చేరు

సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయరాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే మీరు చేయాల్సింది మీ పేరు, మీ చిరునామా, పాట వివరాలు టైప్ చేసి 8462245066 అనే నెంబర్కి పంపాల్సిందిగా కోరుతున్నాం. శ్రోతలకి నాదొక విన్నపం, కనీసం మీ మెసేజెస్కి 2-3 రోజుల విరామం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో మొదటి పాటగా విందాం సప్తపది సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు. ఈరోజు మన ఆలయాల శీర్షికన అమ్మవారి దేవాలయ విశేషాల చరిత్ర విని తరించాం, నిర్వహించిన వారికి మా వందనాలు అంటున్నారు. వీరంతా రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మున్న, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. శుభోదయం అండి. ఈరోజు కార్యక్రమాలన్నీ విన్నాము, చాలా బాగున్నాయి. శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ మరియు ఇతర సిబ్బంది గారికి మా వందనాలు. ఈరోజు భక్తి నుంచి కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. అలాగే సూక్తిసిద్ధ కార్యక్రమంలో లక్ష్మీ శైలజ గారు అందించిన గీతోక్తులు కూడా విన్నాము. మన ఆలయాలు కార్యక్రమం ద్వారా కామారెడ్డి జిల్లా మైలారం గ్రామంలోని కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాల గురించి చాలా చక్కగా వినిపించారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలకు వినిపించిన ఇరంరాజ్ గారికి, సిహెచ్ మోహన్దాస్ గారికి, శ్యామల మేడం గారికి అందరికీ వందనాలు అంటున్నారు. మా కోసం ఒక పాటను కూడా వినిపించగలరు ఈ కార్యక్రమంలో అని. వీరంతా ఇందలవాడి నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఉందా మీ పాట.

తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీనునాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: మేరా జూతా హై జపానీ, ఏపటిలోనే ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టో పిరుసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపై ఈఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
8: విరామం తర్వాత హృదయరాగాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత రిక్వెస్ట్ ఎవరు పంపారు, ఇక్కడి నుంచో చూద్దాం. వీరంతా నిజామాబాద్ దుబ్బా నుంచి వేముల నరసింహరావు గారు రాస్తున్నారు. గొర్రెల కాపరైన కాళిదాసుకు మాత అనుగ్రహం నొసంగిన తీరును, అందశ్రీ గారికి ఆ వాగ్దేవి మాత అనుగ్రహం కలగడం, అక్షర జ్ఞానం లేకున్నా తాపీ మేస్త్రిగా పనిచేసుకుంటూ భావోద్వేగ గీతాలతో పాటు రోమాలు నిక్కబొడుచుకునేలా రచించిన వారు ధన్యులు. గ్రామదేవతపై కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆహా ఏమి సాహిత్య పరిమళాలను ఆస్వాదించిన ఆ మాత వారిని అందశ్రీగా అందలమెక్కించి జాతి జనుల హృదయాలలో చిరంజీవిగా, చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ధన్యజీవి వారికి నివాళుల జోహార్లతో వందనాలు. చక్కని వ్యాఖ్యానంతో వారి జీవన చరిత్రను సేకరించి అందించిన ఆకాశవాణి సంస్థలకు ఎర్రంరాజు గారికి, కృష్ణ శరత్ బాబు గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి నమస్సులు. ఈ కార్యక్రమం నిన్న రాత్రి 9:30 ప్రసారమైంది. ఈ కార్యక్రమం గురించిన అభిప్రాయాన్ని పంపించారు వీరు. అలాగే ఈనాటి మన ఆలయాల్లో కూడా ఈరోజు దుష్టశక్తుల నుండి రక్షించడానికి గ్రామ గ్రామాన వెలిసిన గ్రామదేవత అయిన మైలారం గ్రామంలోని శ్రీ కొచ్చేరి మైసమ్మ గ్రామదేవత విశేషాలు, విశిష్టతలు, భక్తుల మనోభావాలు వినడం, అందున ఆషాఢమాసం అమ్మవారు విశేష పూజలు అందుకునే రోజులు వింటూ మా మదిలో స్మరించుకున్నాము. స్వయంభూగా వెలిసిన కొచ్చేరి మైసమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఆశిస్తూ, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ప్రతి గ్రామ శివారులోని ఆ తల్లుల దీవెనలు సదా అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ప్రసారం చేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్ర సంస్థలకు ఎర్ఎం రాజు గారికి, సామినదేవి గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా వందనాలు అంటున్నారు. ధన్యవాదాలండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. నిన్న రాత్రి 9:30 ప్రసారం చేసిన అక్షర శిల్పి అంత్యశ్రీ గారు ప్రత్యేక కార్యక్రమం విన్నాము. ఇటు కార్యక్రమం విన్న తర్వాత ఇందులో వివరించిన కొన్ని వ్యాఖ్యత గారి మాటల్లో ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయ 2వ సంవత్సరం సిలబస్ లో చేర్చినట్టు వివరించారు. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ వారికి అందించినట్లు, ఇంకా అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్షిప్ వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి అన్న బిరుదునిచ్చినట్టు, అలాగే వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి దాశరథి సాహితీ పురస్కారం ఇచ్చినట్లు, అలాగే డాక్టర్ రావూరి భరద్వాజ రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారి జ్ఞానం

గిఫ్ట్ పురస్కార గ్రహీత. డాక్టర్ రావురి భరద్వాజ సాహితీ పురస్కారం లభించినట్లు, అలాగే దాశరథి కృష్ణమాచార్య పురస్కారం లభించినట్లు, ఇంకా వారికి ఎన్నో పురస్కారాలు లభించినట్లు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాము. ఇంటి కార్యక్రమం ఎంతో శ్రమించి మాకు అందించిన వ్యాఖ్యతైన శ్రీ ఎర్రంరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహణ అధికారి శ్రీ కృష్ణ శరత్ బాబు గారికి మా ఈ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం 8:30 మీరు ప్రసారం చేసిన మనామలమలు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా మైలారం గ్రామ శివారులోని శ్రీ కొచ్చేరి మైసమ్మదేవి ఆలయ విశేషాలు విన్నాము. వింటూ ఉంటే సమయం ఎలా గడిచిందో తెలియలేదు. అలాగే పూజారి మాటల్లో చక్కటి తెలంగాణ మాండలికంలో అమ్మవారి స్థల పురాణం గురించి వివరించిన తీరు అమోఘం. అలాగే భక్తులు కూడా ఎంతో చక్కగా అమ్మవారి గురించి చెప్పారు. ఇందులో అమ్మవారి పాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చక్కటి కార్యక్రమం రూపకల్పన చేసి మాకు అందించిన ఇందులో పాల్గొన్న వ్యాఖ్యతలు ఎర్రంరాజ్ గారికి, శ్యామలాదేవి గారికి, కార్యక్రమ అధికారి అయిన సి హెచ్ మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మా కోసం అమ్మూరు సినిమా నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మీరు నాగనాథ్ గుప్తా ఏం చేసుకోవాలి నిజామాబాద్ నుంచి. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని ఇలాగే పంపిస్తుండండి. మీకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు పంపించినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం ఈనాటి కార్యక్రమంలో.

0: ఇలాగా వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హృదయ రగాల కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట శివరామరాజు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో ఉదయం 8:30 ప్రసారం చేసిన కామారెడ్డి జిల్లా మైలం గ్రామంలోని మర్రివృక్షం కింద వెలిసిన ఆలయం కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాలతో ప్రసారం చేసిన కార్యక్రమం చాలా బాగుంది. కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాలతో అమ్మవారు ఆలయ విశిష్టత, మహిమాన్విత విశేషాలు, ఆలయ విశేషాలన్నీ, ప్రతిరోజు అక్కడ జరిగే పూజలు, ఆలయ ప్రత్యేకతలు, స్థలపురాణం గురించి భక్తుల మాటల్లో చెప్పిన తీరు చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి పొందామంటే నమ్మండి అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాతలు ఎర్రంరాజు, సహ వ్యాఖ్యాత శ్యామలాదేవి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. మాకోసం ఈ పాటను కూడా వినిపించండి అని కోరుతున్నారు వీరు, తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, వీరంతా నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి రాస్తున్నారు. దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పాండు చిత్రయాల గ్రామం నుంచి. మనాలయాల గురించి కార్యక్రమం విన్నాము, చాలా బాగుంది, ప్రతి వారం వింటూనే ఉంటున్నాము. అలాగే నిజామాబాద్ ఆకాశవాణికి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటున్నారు వీరు, థ్యాంక్ యూ అండి. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. ప్రతి శనివారం నిజామాబాద్ ఎఫ్ఎం వినిపిస్తున్న మనాలయాల కార్యక్రమంలో ఈరోజు కామారెడ్డి జిల్లా మైలారం గ్రామంలోని కొచ్చేరి మైసమ్మ ఆలయం కట్టెపై మర్రి చెట్టులో వెలిసిన మైసమ్మ అమ్మ వామాచారం, దక్షిణాచారం అమ్మవారిని మనస, వాచ, మైసమ్మ గురించి మంచి విషయాలు మాకు వినిపించినందుకు ఆలయ అర్చకులకి, అలాగే భక్తుల మాటల్లో మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఇంత మంచి కార్యక్రమం మాకు వినిపిస్తున్న వ్యాఖ్యతలు ఎర్రంరాజు, శ్యామలా మేడం గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించిన మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే వచ్చే శనివారం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. అంటూ రాస్తున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా జగ్గారంపల్లి మండలం నుంచి అరుణ, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం విందా ఈ పాట.

0: శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు.
1: ముఖాన మొటిమలా,
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా,
2: సై బాల్,
1: నడువుల కామరా,
2: సై బాల్,
1: బురద పుల్లా,
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.

హృదయరేగల కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ ఎవరైకు నుంచి చూద్దాం మరి. ఈరోజు మనాలయాల కార్యక్రమంలో మైలారం గ్రామంలో వెలిసిన కుచ్చేరి మేసమ్మ అమ్మవారి మహిమల గురించి మీరు వివరించిన తీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మేము వారానికి ఒకసారినే దర్శించుకుంటాం. మన ఆలయాల ప్రోగ్రాం మొదలైన నుంచి తప్పక వింటున్నాం. అలాగే మా గ్రామంలో ఒక ఆచారం ఉండేది. ప్రతి ఇంటిలో పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరుతో కూడిన పేరు పెట్టేవారు. మా గ్రామంలో వెలిసిన అమ్మవారి ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందా అని మేము మా గ్రామస్తులు ఎదురు చూసాం. ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేస్తున్న నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఏఎం రాజ్ గారికి, శ్యామల మేడం గారికి, ఆకాశవాణి సిబ్బందికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మాకోసం సీతారామ కళ్యాణం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటున్నారు. వీరంతా నస్రులబాగ్ మైలారం నుంచి రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, ఇంకా వారి మిత్రబృందం.

తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఆలయంలోని కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైలారంలో వెలిసిన కొచ్చేరి మైసమ్మ ఆలయ విశిష్టతలు చక్కగా వివరించారు. ఇందులో పాల్గొన్న వ్యాఖ్యాతలకి డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. వీరు శ్యామ్లాల్ గారు రాస్తున్నారు, ఇక్కడ నుంచి రాయడం మర్చిపోయారు. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాల కార్యక్రమం చాలా బాగుంది, శ్రీ కొచ్చేరి మైసమ్మ ఆలయ విశేషాలు విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ఎర్రంరాజ్ గారికి, మోహన్ దాస్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఉందా ఈ పాట.

0: శ్రోతలకి మరొక మనిక. ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు మనాలయాల కార్యక్రమంలో కొచ్చేరి మేసం ఆలయ విశేషాలు చాలా బాగున్నాయి, అందించిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు వీరంతా. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఉర్మిల, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, మా కోసం మాయధారి మైసమ్మ అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్ చూద్దాం. ఆకాశవాణి నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలు మీకు కూడా అండి. మరియు ఎరం రాజ్ గారికి, వ్యాఖ్యాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటున్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 8:30 ప్రసారమైనటువంటి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కొచ్చేరి మైసమ్మ తల్లి గురించి వివరించి చాలా చక్కని విషయాలు అందించారు. చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ భక్తులు మాట్లాడిన మాటలు వింటుంటే మాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. అక్కడి భక్తులు ప్రతినిత్యము అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళి ఎన్నో కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ భక్తుల మాటలు వింటుంటే మా అందరికీ ఆనందంగా అనిపించింది. భక్తులు మాట్లాడిన మాటలు వింటుంటే మాకు నిజంగా ఆ మైలారం గ్రామానికి వచ్చినట్టు అనిపించి చాలా సంతోషంగా ఉంది. ప్రతి శనివారం ఒక దేవాలయం గురించి చాలా కష్టపడి ఎర్రం రాజు గారు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాన్ని వినిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేసిన డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు మా ధన్యవాదాలు. మా తరపు నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటున్నారు. వీరంతా సిరికొండ మండలం నేవనంది నుంచి శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ధన్యవాదాలండి మీ అభిప్రాయానికి. అలాగే మరో రిక్వెస్ట్, మనాలయ కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది, అందించిన వ్యాఖ్యాతలకి డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా మంచిర్యాల నుంచి చంద్రముగలి, పద్మరాణి, అక్షరా, కృప. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. ఈరోజు మనాలయాల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైలారం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ విశేషాలు చాలా అద్భుతంగా చెప్పారు. వ్యాఖ్యాతలకి, అక్కడి భక్తులకి, అలాగే అర్చకులకి ప్రత్యేక ధన్యవాదాలు. మా కోసం కాలేజ్ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ వీరంతా నిజామాబాద్ గుమస్త కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరందరి కోసం వస్తుంది ఈ పాట. విందాం మరి.

0: శ్రోతలు వింటున్నారు హృదయరేఖలు. వింటిన శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యత జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉష నవీన్ గారు తెలియజేస్తారు. గమనికు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట నీరాచనం సినిమాలో నుంచి. ఈ పాటకోసం రిక్వెస్ట్ పంపారు ఆకాశవాణి నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు. ఈ రోజు ఉదయం ప్రచారం చేసిన కామారెడ్డి జిల్లా మైలారం గ్రామ శివారులోని కొచ్చేరు మైసమ్మదేవి ఆలయ విశేషాలు విన్నాము, చాలా బాగుంది. డైరెక్టర్ గారికి అలాగే వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్, నయీముద్దీన్ మోటిన్ బాయ్, షేక్ చాంద్ ఫారూక్, షేక్ ఖలీల్, ముబీన్ బాయ్, ఎండి యాసీన్, ముసా కరీం, షేక్ సలీం. అలాగే మరో రిక్వెస్ట్, వీరంతా ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాస్తున్నారు, రాజు ఉమార్ అని. మాకోసం హృదయరాగల కార్యక్రమంలో ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ తప్పకుండా. మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాల కార్యక్రమం విన్నాము, అది ఇంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమం అంటున్నారు. వీరంతా నిజామాబాద్ ఎఫ్ఎం వారికి ఎప్పటికీ కృతజ్ఞతలు అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరందరి కోసం విందాం మరి ఈ పాట.

హృదయ రేగలు కార్యక్రమంలో చివరి పాటగా విందా అన్నమయ్య సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు. ఈరోజు నస్రుల్లాబాద్లోని కొచ్చిర మైసమ్మ అమ్మవారి గురించి చాలా బాగా వివరించారు. ఈ ఆలయాన్ని నేను దర్శించుకున్నాను, చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి మీకు, మీ యాజమాన్యంకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మాకోసం అన్నమయ్య చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా పోచంపాడు నుంచి అనుష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాలు కార్యక్రమాన్ని వినలేకపోయాము, అయితే సమయానికి మేము కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకున్నందువల్ల ఈ కార్యక్రమాన్ని వినలేకపోయామని రాశారు. మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విన్, ఆనంద్, మన్విత్, మీరు అంటే ఈ సమయానికి వినలేకపోయినా ఏఆర్ నిజామాబాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడైనా వినొచ్చండి. ఈ కార్యక్రమాన్ని వింటారని ఆశిస్తూ ఈ పాట మీకోసం వస్తుంది, వినేయండి.

మనాలయాలు కార్యక్రమం గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంపించిన శ్రోతలకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. హృదయ రాగాలు శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ది చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఈ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. హైదరాబాద్ కు చెందిన స్కైరోట్ ఎయిరోస్పేస్ రూపొందించిన ఈ ప్రయోగం ఆగమన్ అనే పేరుతో వాతావరణ పరిస్థితులు భద్రతా అనుమతులకు లోబడి జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమగాచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఘట్కేసర్లో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు

నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈవేళ మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవేళ మూడో స్థానం కోసం మాయామిలో మ్యాచ్ జరుగుతుండగా రేపు ఫైనల్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో చైనా ప్రత్యర్థితో తలపడతారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుంచి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాలోంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీ అందరి కోసం బాహుబలి సినిమా నుంచి రమ్య బెహరా దీపు పాడిన పాట వచ్చేస్తుంది. రామోజయ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా పెద్దాంబరపేట నుంచి గుండు అంబదాస్, లావణ్య.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు వినేద్దాం మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు సినిమా నుంచి హరిచరణ్ పాడిన పాట. సాహితీ రచన గోపి సుందర్, సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్, షేక్ చాంద్.

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి పాట నడుపుతున్నారు ముసాపేట నుంచి నరేష్ రోజా, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గోదావరి. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట రచన దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పలాస సినిమా నుంచి రఘుకుంచే స్వీయ సంగీతంలో పాడిన పాట. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు రాయగారి నుంచి దాసరి రవి, అస్తనాపురం నుంచి కనిగారి సత్యనారాయణ, ఇంద్రవేణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా. సమీర భరద్వాజ్ పాడారి పాటని. శ్రేష్ట రచన రాధన్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఇబ్రహీంపట్నం నుంచి ఆదిపట్ల కారడి నుంచి గోపి కిషన్ ఉమావతి, ఇంకా వరంగల్ కాశీబుగ్ నుంచి నల్ల సుదర్శన్ సరిత వీళ్ళడుతున్న పాట డీజే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి ఎమ్మెల్యే కార్తికేయన్ చిత్ర పాడిన పాట. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్, వీళ్ళు అడుగుతున్న పాట భలే భలే మొగాడివే సినిమా నుంచి. నాని సచిన్ వారియర్ పాడారి పాటని. రామజయ శాస్త్రి రచన, గోపి సుందర్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గీత గోవిందం సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, ఇంకా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత. సిద్ శ్రీరామ్ పాడారి పాటని శ్రీమణి రచన, గోపి సుందర్ సంగీతం అందించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నిజామాబాద్ నుంచి నర్సింగరావు, ఇంకా హన్మకొండ నుంచి రవీందర్, స్వరూప, సమయ, పాపినిపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ అడుగుతున్న పాట ఫిదా సినిమా నుంచి. అరవింద్ శ్రేణి, శ్రీనివాస్ శ్రేణుక పాడారు. శ్రీవెనల రచన, శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గురు సినిమా నుంచి పాట నడుపుతున్నారు ఉమ్మడినిచ్చి దివాకర్ విమల. ఇంకా వరంగల్ కాసేపు గురించి దాసి రామచంద్రన్ సుమతి దీపాడారి పాటని రామజగ శాస్త్రి రచన, సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా విందాం మనం ఆటమరాయుడు సినిమా నుంచి. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు వలిగొండ గొల్లెపల్లి నుంచి ఎదురీరి లక్ష్మయ్య జంగమ్మ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్ రుమాని జమీర్, శ్రేయా ఘోషాల్ అర్మన్ మాలిక్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.

సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 ఒక ప్రత్యేక కార్యక్రమంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి అధికారుల వైఖరి కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడికి మకిహారా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెడగట్కేశ్వరంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్వరి స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ది చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఆగమన్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని రూపొందించింది. రాజస్థాన్లోని మాన్గఢ్ ధామ్లో 5 రాష్ట్రాల సరిహద్దు గిరిజనులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పూర్తిగా సామాజిక రాజకీయేతర నిరసనగా సాగిన సభలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్ సర్వనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైకోర్టు అనుమతిని అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమికి కంచె వేసేందుకు ఈ ఉదయం వెళ్లిన అధికారులు స్థానిక రైతుల మధ్య ఘర్షణ చోటు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 11:03. విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకం.
2: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నట సార్వభౌముడు, వెండితెర ఘటోత్కచుడు, తిరుగులేని మాంత్రికుడు, సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన, జమీందారైన, మహారాజుగా అయినా, అసుర చక్రవర్తిగా, ఇంటి పెద్దగా, గంభీరంగా కనిపించే ఆ నిలువెత్తు విగ్రహ రూపం నేటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిర యశస్సుని సంపాదించుకుంది. ఆయనే నట సార్వభౌమ యశస్వి రంగారావు. అది మన విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు. తెరపై తిరుగులేని ప్రతి నాయకుడు సంభాషణలను తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మాటల మాంత్రికుడు. చిత్రమేదైనా, పాత్ర ఏదైనా క్షణాల్లో పాత్రలో లీనమయ్యే వేగం, అమేయమైన హావభావ ప్రకటన, అంతకు మించి అలరించే అభినయం వారి సొంతం. ఆయన పాత్రలలో ఉన్న గంభీరత్వాన్ని తట్టుకొని నిలబడడం అప్పటి మహామహులకే అసాధ్యమైంది. దర్పంతో కూడిన పాత్రలలో ఔరా అనిపించిన ఆయనే నిస్సహాయ నిరుపేద పాత్రలలో అయ్యో అనిపించి మన చేత కంటతడి పెట్టిస్తారు. సహజంగా పాత్ర వల్ల నటులకెంతో గుర్తింపు, కాని నటన వల్ల పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం ఆయన ప్రత్యేకత. అంతలా నవరసాలను శ్వాసించి శాసించిన నటులు, నట సింహంగా పేరుగాంచిన అభినయ శిఖరం ఎస్వీఆర్.
3: ఏమి ఈ వైపరీత్యం, ఎంతటి దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లాత్సగల మదీయ మారణమంత్ర విద్యాపాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసగి జీవించువాడు? ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రికా రాకా సుధాకరుండనైన నేను బలి సార్వభౌమ బహుకృత మణిస్థగిత మానేయ పీతంపున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంపున్న సమయంపున చే నీచ పిండాశుండగు భేతాలుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజ కంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళకపటి మెరుగక మధుర ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాణిగున్న మా రూపవతికి చిలుకయ్యి చెట్టతమమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పరివసానము కదా అదే అపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యుచే నీ దేహమును ధరించి నీ సింహపీఠముని అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలుగడ మా ప్రజ్ఞ ప్రకటించునరా ఒక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణములు మా శ్రవణ పోషణములకు గాక మా ప్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపునకు నీ సామ్రాజ్యం అర్చముకు గాక.
2: తెలుగులో ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి వంటి పాత్రలు ఎలా గుర్తుకొస్తాయో, అలాగే

0: ఎస్విఆర్ పేరు వినగానే పౌరాణికాల్లో రావణుడు, కంసుడు, యముడు, కీచకుడు, ఘటోత్కచుడు, బాణాసురుడు, నరకాసురుడు లాంటి అసుర పాత్రలు గుర్తొస్తాయి. ఇక చారిత్రాత్మక చిత్రాల్లో తాండ్ర పాపయ్య, భోజరాజు, శ్రీనాథుడు. జానపద చిత్రాల్లో నేపాల మాంత్రికుడు. సాంఘికాల్లో రంగయ్యగా తాతామనవడు, సుబ్బయ్యగా లక్ష్మీనివాసం, రంగడుగా బంగారు పాప. యాక్షన్ చిత్రాల్లో మొనగాళ్లకు మొనగాడు, జగత్ కిలాడీలు. ఇలా ఏ పాత్ర గుర్తు చేసుకున్నా ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్ల ముందు కదలాడతాయి. తెలుగు పరిశ్రమలో అసమాన నటులు ఎస్విఆర్. ఆ నటుని స్థానం భర్తీ కాదు అంటే అతిశయోక్తి కాదు. మరోసారి ఆయన పొడితే తప్ప.
1: మన శుంభధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూత కాటులు నాకె మ్రక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడె కొండాడవలదే. ఏనెయ్యుర్ని నెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే

ఎన్టీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో జన్మించారు. సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన కుటుంబ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నతనం నుండే కళలపై ఆసక్తి పెరిగింది. పాఠశాల విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసిన రంగారావు గారు ఉన్నత విద్యను ఏలూరు, కాకినాడలో పూర్తి చేశారు. కేవలం చదువులోనే కాకుండా నాటకాలు, వక్తృత్వ పోటీలు, క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ లాంటి క్రీడల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవారు. చదువు తర్వాత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించినా కూడా నటన వైపే మనసు లాగుతూ ఉండడంతో 1946లో వరుధిని అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

0: సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్న క్రమంలో షావుకారు చిత్రంలో సున్నపు రంగడు పాత్రకు ఎంపికయ్యారు. నిజానికి ఆ పాత్రలో ఆయన జీవించాడని చెప్పాలి. ఆ పాత్ర కోసం తను చిన్నప్పుడు పెరిగిన గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని బాగా పరిశీలించి ఆ వ్యక్తి హావభావాలను సినిమాల్లో చూపానని చెప్తారు. ఇక ఆ తరువాత పాతాల భైరవిలో నేపాళ మాంత్రికుడిగా దట్టమైన గడ్డం, నిశితమైన చూపులు, విచిత్రమైన వస్త్రధారణతో రంగారావు గారు ప్రదర్శించిన నటన ప్రేక్షకులలో ఒక్కసారి భీతిని, భయానక రసాన్ని కలిగిస్తుంది. ఆయన పలికిన మంత్రోచ్చారణలు, గంభీరమైన కంఠస్వరం, కూడచర్యంతో కూడిన నవ్వు పాత్రలోని క్రూరత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కథానాయకుడైన తోటరాముడిని ప్రలోభపెట్టడానికి ఆయన పలికిన సంభాషణ, సాహసం సేయరా డింబక రాకుమారి లభించును, అమరత్వము కలుగును ఈ వాక్యం కేవలం ఒక సినిమా సంభాషణగా మిగలకుండా తెలుగు సామెతల వాంగ్మయంలో అంతర్భాగమైపోయింది అంటే అది కేవలం ఎస్వీఆర్ పలికిన తీరు అంటే ఒప్పుకోక తప్పదు.
1: కాబాలిక, ఏమి నీ కోరిక?
2: అన్ని కోరికలను ఇచ్చేది, అన్ని శక్తులను జయించేది ఏది ఆ పరమశివి పలుకు?
1: పాతాళ భైరవి, పాతాళ భైరవి.
2: ఆ శక్తి ఎంతట ఉన్నది దేవి పలుకు?
1: ఉజ్జయినికి ఉత్తరాన, యోజనగిరి కోనలోన, మంత్రాల మర్రి క్రింద, భూగర్భంలో యక్ష నిక్షిప్తమై ఉన్నది.
2: ఆ పరమశక్తి సిద్ధించే ఉపాయం ఏది దేవి పలుకు?
1: నీ అంతటి మంత్రసిద్ధుని గాని లేదా మహాసాహసవంతుడు సన్మార్గుడు అయిన ఒక యువకుని గాని ఆ శక్తికి బలి ఇవ్వాలి.
2: తగిలించుకురా సంజీవి స్పర్శరా.
0: భక్తి ప్రహ్లాద చిత్రంలోని హిరణ్య కసిపుడి పాత్ర అచంచలమైన తపోబల సంపన్నతకు, అపరిమితమైన అహంకారానికి మరియు పరమేశ్వరుడిపై ప్రకటించిన సార్వభౌమత్య ధిక్కారానికి ప్రతీక ఈ పాత్ర. ఈ పాత్రకి ప్రాణవాయువుగా నిలిచింది ఎస్వీఆర్ గారి డైలాగ్ డెలివరీ మాత్రమే. ఆయన పలికిన ప్రతి సంభాషణలోనూ గిరిశిఖరాలు సైతం కంపించే స్థాయి ఉంటుంది. హరినామస్మరణ వినబడినప్పుడు కలిగే అసహ్యం, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. పుత్రునిపై అమితమైన అనురాగం గల తండ్రిని, తన సిద్ధాంతాన్ని జయించాలనుకునే ఒక పాలకుడిని ఏకకాలంలో ఆవిష్కరించారు ఎస్వీఆర్.
3: ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు కండి. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్టదిక్పాలకులను జయించి మన పాలదాసులు గాడిపోవలె, ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె. నేరే వైకుంఠముపై దండయాత్ర.
4: పాలకడలిపై పండగ సైన్యం మీద పౌళించి ఉన్నారు.
3: శ్రీహరి,

0: నీ ముందే ఉన్నాడు.
1: ఛే, అబద్ధం ఆడుతున్నావు.
0: కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు.
1: ఎక్కడ ఆగుపడే?
0: నీ బోటి దుష్టాత్మలకు ఆయన దర్శనము దుర్లభం.
1: ఛే, విషకీటకమా, నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదులుతున్నావు. చింతు పడగా. జాగ్రత్త, ఎప్పుడేని మరల నా ముందు పడగెత్తివా, నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠములకు నేనే ప్రభు. నీ హరి పిరికి పంద, ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి, ఎందున్నావురా?
2: ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గడిపిరా?
3: అవును తండ్రి.
2: ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరిభక్తికి మించిన మోక్ష సాగరం లేదు కదా తండ్రి.
1: హరి దానవకుల వై మనకు పరమశత్రు, వారి నామము చెరింపబడదు.
0: దైవమును ఆరాధింపనే వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించు. కాని ఆ హరి ఛీ, ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఎవరో దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా?
2: మహాభారత మూల కథలో ఘటోత్కచుడు రణరంగంలో ఆయన శత్రు భీకరుడైన యోధుడు. కాని మాయాబజార్ చిత్రంలో ఆయన పాత్రను నవరస భరితంగా, ముఖ్యంగా ఆబాల గోపాలాన్ని అలరించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన ఆంగికాభినయం అద్భుతం. లక్ష్మణ కుమారుడి పెళ్లి చెడగొట్టడానికి శశిరేఖ రూపంలో మాయాబజార్లో ప్రవేశించినప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్త్రీ సహజ నడకను అనుకరించేటప్పుడు చూపిన సూక్ష్మ చమత్కారం హాస్యరసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సన్నివేశాలన్నీ అందరికీ కళ్ల ముందు కదలాడతాయి. ఇక వివాహ భోజనంబు పాటలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చూసి తీరాల్సిందే. ఈ పాటలో రకరకాల వంటకాల వైపు ఆయన చూసే చూపులే ప్రేక్షకులకు నోరూరేలా చేస్తాయి.
1: వివాహ భోజనం

ఇంతైనా వంట కంబు ఇయాల మాది తిందు ఒక్కొక్క నాటి.

0: మహాభారత విరాట పర్వంలోని కీచక ప్రతినాయక పాత్రను కేవలం ఒక క్రూరుడిగా చిత్రీకరించకుండా అందులో ఒక అసమాన వీరత్వాన్ని, రాజసాన్ని మరియు శృంగార రస భావనలను మేళవించి ఆయన పోషించిన తీరు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. ఈ పాత్ర పోషణలో ఎస్విఆర్ గారు ప్రదర్శించిన నేత్రాభినయం అమోఘం. సైరంధ్రి రూపలావణ్యాలను చూసి మోహానికి గురైన ఘట్టంలో ఆయన కళ్లల్లో కామ ప్రవృత్తి కంటే ఒక అపురూపమైన సౌందర్యాన్ని చూసి ఉప్పొంగే శృంగార రస భావన ఎక్కువగా స్ఫురిస్తుంది. తన పరాక్రమాన్ని శంకించినప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మరుక్షణమే సైరంధ్రి ముందర మోకరిల్లే ప్రణయదాసుడిగా ఆయన చూపిన హావభావాల వైవిధ్యం అత్యంత సూక్ష్మమైంది. ఎస్విఆర్ గారు కీచక పాత్రకు తెచ్చిన ఆ హుందాతనం 1963లో జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటులు ఆయనే కావడం విశేషం.
1: నీవేనా సుందరి, నా సైరంధ్రివేనా, నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా, స్వాగతం సుస్వాగతం.
2: దేవి వారు చాలా దప్పిగున్నారు.
1: వారి తమ్ముడు అంతకన్నా దప్పిగొని ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ తల్లారు.
2: ఆగు సింహవన, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని.
1: అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి.
2: నీచుడా, అగ్నిగుండాన్ని అమృత పాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోడి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో.
1: భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేవు. రా
2: నిలో, పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నమశుడు.
1: ఆపు నీ పురాణ గాథ, నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర అవసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది.
2: పాపి, కామాంతకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా
1: గంధర్వులంట గంధర్వులు ఏమును? సురగరుడోగ యక్షరక్ష గంధర్వ కిందర కింపులు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవరుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరించవలసింది. ఇక్కడెవరూ రక్షించువారు లేదు.
0: తెలుగు పౌరాణిక చలనచిత్ర వాంగ్మయంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణం. అందులో రావణుడి పాత్రలో సహజ సిద్ధమైన గంభీర దేహధారణ, కిరీట ధారి అయి సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఒక లంకాధినేతకు ఉండవలసిన అపరిమితమైన రాజసం, దర్పం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. లంకేశ్వరుడి అహంకారాన్ని ప్రకటిస్తూ నరుడైన శ్రీరాముడిని తృణీకరించే ఘట్టాలలో ఆయన కంఠధ్వనిలోని కాఠిన్యం ఒక ఎత్తైతే, కైలాసనాథుని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని పఠించేటప్పుడు, భక్తిరసంలో ఓలలాడేటప్పుడు చూపిన ఆర్ధత మరొక ఎత్తు. రణరంగంలో మరణించే చివరి ఘట్టంలో సైతం ఆ లంకాధిపతికి ఉండవలసిన గర్వాన్ని, రాజసాన్ని కోల్పోకుండా ఆయన ప్రదర్శించిన ఆ నటన అద్వితీయం.
3: లోకాలు చీకాకు పరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పికళించిన నా కరాల కండబలము గుండెదిటవు. ఒక నికృష్ట మానవుని ముందు నీవే పోయినవా? ఈ అవమానము నేను సహించను. కళ్ళు మూలికనే కంటున్నా,
4: ఈ పీడకలతో నేనిక వేగలేను.
3: ఎవరి పేరు చెబితే పవనాలు ప్రకటించవు, ఎవరి అగ్ని లేనిది జనాలు ప్రవహించవు, ఎవరికి భయపడి అగ్ని ప్రజలు ఉండదు. అతి పంచభూత గర్వ విగ్రహం ఈ రావణునికి భయమా?
5: ఠీక శోకమా? పా, ఎందుకు ఎందుకు నాకు ఈ దుస్థితి?
6: ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు, సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు. అప్రియాలు చెబుతున్నావు ఎవరు నువ్వు? నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని, ముందు లేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి. ఆ మదన్ చెప్పే మాటలు వినక. నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సును నా మాట విను. ఆ సీత వేరెవరూ కాదు, నీకు మృత్యువగాన్ని ఇంత ప్రభవిస్తానన్న వేదవతే. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలవగలరు? నేడు రణరంగంలో నీవు నిలవగలిగావా? నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే. సగము చచ్చిన నీకు సమరమెందుకు? విరూపాక్ష కటాక్షలబ్ధమైన వరములున్నాయని మిడిసిపడకు. రంభ శపించలేదా? నలకూబరుడు నీ నాశనం కోరలేదా? పోటీలేని పాలిత యమదూతులని నంది నిందించలేదా? మహత్తర శాపగ్రస్తుడవు. ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను, సీతను విడు. కామించిన కాంతను వదలకు, మోహించిన ముదితను వీడకు. ప్రాణ ప్రలోభించే సకల దిక్పాలక మస్తకాలు మోకరిల్లని నీ పాదాలతో నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివే. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా? శిష్యులో శూరాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది. అవును నిలుస్తుంది. మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు? ధనవంతకు పది తలలతో ఎదిరించు. ఎదిరిస్తాను. ప్రళయోగ మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిస్తోంది. ఆహా, ఇంకా నువ్వు ప్రభాతం అవుదేమి. ఉదయ భాస్కర ఉదయించు ఉదయించు.
0: మహానటుడు ఎస్వీఆర్ క్లిష్ట పాత్రల్లో చతురంగా రావు, దుష్ట పాత్రల్లో క్రూరంగా రావు, హడలగొట్టే భయంకరంగా రావు, హాయి గొలిపే తింగు రంగారావు, రొమాన్స్లో పూల రంగారావు, నిర్మాతల కొంగు బంగారావు, స్వభావానికి ఉంగారంగారావు, కథ నిర్భలం అయితే హావభావాలకి పాత్రపరంగా రావు, కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారావు. ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు. ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగా రంగారావు. ఇది మహానటులు ఎస్వి రంగారావు గారి ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకులు చిత్రకారులు బాపు వేసిన చిత్రానికి ముళ్ళపూడివారి చమత్కార వ్యాఖ్యానం. నిజమే కదా, ఎవరు మాత్రం కాదంటారు ఆ నటనా వైదుశ్యాన్ని.
7: పౌరుషం గల పులి పట్టుబడిపోయి పులిలా బోనుకు చేరింది.
8: బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటును బతికే చీకటి వేధం నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక?
7: అంతటి మొనగాడివి, ఈ చీకటి వేధంకు భయపడి పేరు రూపు మార్చుకుని తిరిగి పొందల కోటల్లో చేరే వీరసింహ.
8: చీకటి వేధవాళ్ళని పట్టడానికి చీకట్లోనే ఉంటానరా డోంగ్రే? పట్టుబడింది కావాలని నే ధూమ్రి. ఆ రోజు పంతాలుగా శ్రీముఖం ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది.
7: ఆ పంతంతోనే నోటితో పోయేదాన్ని గోయిన కట్టేవారు.
8: లెన్స్ లెన్స్ లెన్స్ ఏం లెన్స్ అని బొండ లెన్స్. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశ రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం.
7: నీలాంటి మునగాళ్ళనెందరినో ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మునగాన్ని రా.
8: పొరపాటు, మరిచిపోతున్నాం. పచ్చిమిత్రు తాగా మునగాళ్ళకి మునగాన్ని రా డోంగ్రే.
7: బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
8: బ్రతుకు నా బ్రతుకుల్లో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. నా బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అర్థం చేయడమే, ఆశయమల్లా లెన్స్ దక్కించుకోడమే.
0: ఎస్వి రంగారావు కేవలం పౌరాణిక ప్రతినాయక పాత్రలకే పరిమితం కాలేదు. రంగస్థల అనుభవంతో వెండి తెరపై ఆయన పోషించిన వివిధ రకాల పాత్రలు ప్రేక్షకుల మదిలో ఆయన్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆయన పౌరాణిక పాత్రలకు ఒక నూతన హుందాతనాన్ని రాజసాన్ని అద్దుతూనే పోషించిన పాత్రలలో రాక్షస ప్రవృత్తి ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న పాండిత్యాన్ని వీరత్వాన్ని ఉదాత్తంగా ఆవిష్కరించారు. జానపద చిత్రాలలో కేవలం కత్తి యుద్ధాలకే పరిమితం కాకుండా మంత్రతంత్రాలు, మాయలు మరియు హాస్యం కలబోసిన పాత్రలను ఆవిష్కరించారు. సామాజిక చిత్రాలలో ఆయన సగటు మనిషిలోని భావోద్వేగాలను, కరుణ రసాన్ని అత్యంత సహజంగా పండించారు. బంగారు పాప చిత్రంలో ఒక నిరుపేద తాగుబోతు ఒక అనాథ శిశువు వల్ల ఎలా ఉత్తముడిగా మారాడో చూపించిన కోటయ్య పాత్ర, అలాగే బాంధవ్యాలు, తాతామనవడు, ఆత్మబంధువు చిత్రాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆదర్శాలను, విలువలను కాపాడే తాతగా, తండ్రిగా హుందాతనంతో కూడిన ఆయన నటనను ఎవరు మాత్రం మర్చిపోగలరు.
9: అదే తాతయ్య, చూస్తున్నాను. కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది. అవునన్నయ్య, భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నష్టపోయినకి పూర్తయిపోతుంది. తర్వాత నువ్వున్నావు, భగవంతుడున్నాడు.
10: ఇదంతా నీ తలవే బాబు. అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నష్టం చెప్పించావు. తండ్రి బతికుండా కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నం నాకు కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో.
9: అదేమిటే లక్ష్మి నీ నర్సుపై ఎందుకు పంపించానుకున్నావు? దాని వెనకాల ఎంత కరుణ అనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాప్లర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి.
10: నా కళ్ళు తెప్పిస్తావా? నా కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు, వద్దు. కళ్ళు ఉంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు.
11: తాతయ్య, స్నానం వచ్చేసింది.
9: మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకు నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ? ఇన్నేళ్ళుగా నీ చేతనం వింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి ఉండాలి
10: బాబు, మంచికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. దాటితే మంచి అనిపించుకోండి.
9: అండయ్య,
10: ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతుంది. ఇంకా ఎందుకు బాబు, మా మీద పిచ్చిభావం చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం.
0: విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర, ఇలా ఎన్నో బిరుదులు వారి సొంతం. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్లల్లో ఒకటి ఎస్వి రంగారావు పేరు మీద విడుదలైంది. కథా రచయితగా కూడా ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్య కాలంలో ప్రచురింపబడ్డాయి.
12: ఆత్మతృష్టికై మనుషులు వాడుకునే నాటకం, ఇంత నాటకం.

జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదాత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన గొంతులో ధ్వనింపచేసిన నట విరాట్ ఎస్వి రంగారావు. అందుకే అంటారాయన్ని నటనకే నిఘంటువు అని. వెండి తెరపై వెలిగిన నిలువెత్తు రూపం, అసమాన నటనా కౌశలం, తెలుగు భాషకే వన్నె తెచ్చిన వాక్పటిమ ఎస్వీఆర్ సొంతం. 3 దశాబ్దాలు తెలుగు సినిమా నేలిన సహజ నట చక్రవర్తి ఆయన. దశాబ్దాలు దాటినా, తరాలు మారినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయులే.

విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి బలిశెట్టి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి ఇప్పుడు కొన్ని సూపర్ సాంగ్స్ విందామా. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం నుంచి విశాల్ దడ్లాని హరిప్రియ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఎంజాయ్ దిస్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నెక్స్ట్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి ద రాజాసాబ్. ఈ మూవీ నుంచి విశాల్ మిశ్రా, థమన్ అండ్ శృతి రంజన్ పాడిన పాట విందాం. ఇక సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం ఎస్ థమన్. ఎంజాయ్ దిస్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, ప్రతి నీటి చుక్కను వడిసి పట్టుకోవాలి, ఇంకుడు గుంతలు తప్పనిసరి. ఈ విషయాల మీద మనందరికి అవేర్నెస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన కొత్త విషయం వర్షపు నీటిని తాగొచ్చట. అవునా, ఎలా అని వెరైటీగా ఫేస్ పెట్టేశారు అందరూ. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రంగ్దే మూవీ నుంచి ఇల్లర్లీ సాంగ్. ఎంజాయ్.

శ్వేత మోహన్ స్వీట్ వాయిస్ లో ఆ సాంగ్ ఎంత లవ్లీగా ఉంది కదా. నిజంగా పాటతోటి అలా ప్రయాణిస్తాం మనం, అంత లవ్లీ మెలడీ. యాక్చువల్ గా వివి మీ పక్కనుంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, పక్కనుంటే రంగులే రంగులే అని. అన్ని ఎమోషన్స్ కి రంగుల్ని అటాచ్ చేస్తూ రాశారు శ్రీమణి. ఇక యాజ్ యూజువల్ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతే, అలా రాక్ చేసేసింది అంతే. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య స్ఫూర్తి టైం. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, వాటిని తాగొచ్చట అని కూడా చెప్పారు ఇందాక. అది ఎలాగో కూడా చెప్తానన్నాను కదా. ఎలా అంటే, కర్ణాటకకు చెందిన మైకేల్ సదానంద్ తన స్నేహితులతో కలిసి తయారు చేసిన రెయిని ఫిల్టర్తో వర్షపు నీటిని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చట. ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని విల్లాస్ లో, ఇండిపెండెంట్ హౌసెస్ లో అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ఉపయోగిస్తున్నారట ఈ రెయిన్ ఫిల్టర్ ని. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కళావతి సర్కారీ వారపాట మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. మరి రెయిన్ ఫిల్టర్ ఉపయోగించి వర్షపు నీటిని కూడా తాగొచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కూడా మన సిటీలోనే. యాక్చువల్గా దీన్ని ఎలా చేయాలంటే, ఇంటి పైకప్పు మీద పడే నీటిని వడిసి పట్టే పైపుకి రెయిన్ ఫిల్టర్ని ఫిక్స్ చేస్తే చాలు, శుభ్రం చేసి మనకు అందిస్తుంది ఈ పరికరం అన్నమాట. వాటిని వేడి చేసో ఏదైనా ప్యూరిఫైయర్ వాడో తాగేయచ్చు. అసలు ఇదంతా ఎందుకు, మామూలు నీటిని తాగొచ్చు కదా అనే డౌట్ వస్తుంది కదా చాలామందికి. వర్షపు నీటికి పైసా ఖర్చు అక్కర్లేదు అండ్ నీరు కూడా వృధా పోదు కదా. నగరానికి వచ్చే అన్ని పైపు నీళ్లకన్నా శుభ్రంగా ఉంటాయి కదా అనేది ఈ రెయిన్ ఫిల్టర్ను వాడుతున్న వాళ్ల అభిప్రాయం. ఇక ఫార్మల్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థాపకుడు మైకేల్ సాధారణ ఒక రైతు బిడ్డ. ఇంజనీరింగ్ చదివినా వర్షాలు లేనప్పుడు, నీటి కొరత ఏర్పడినప్పుడు పడే ఇబ్బందులకు పరిష్కారంగా వర్షపు నీరు వృధా కాకుండా చేసే మార్గం కూడా ఇదన్నమాట. చూద్దాం ఫ్యూచర్లో వాడతామేమో. ఎనీవేస్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరీ దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా, హమారీ సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.

2014 లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్బంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనం కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్ ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పివి సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నెంబర్ 4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్ లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30

లక్ష్యాలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ టోర్నమెంట్ రెండవ ఎడిషన్ అయిన 1934 నుంచి మూడవ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్స్ లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలో ఉపయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఈట్ ఫిట్ టైం. అనుకుంటాను కానీ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కూరగాయలు, పప్పులు, పండ్లు వీటన్నిటిని మించిన హెల్తీ ఫుడ్ ఎక్కడని చెప్పండి. కాకపోతే వాటిని టేస్టీగా తయారు చేసుకోవడంలోనే ఉంది విషయమంతా. మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవేంటో చెప్తా. వింటుంటారుగా ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, నిజంగానే సూపరేట్ సాంగ్ వినేశాం. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి పాట రాసింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రావణ్ భార్గవతో కలిసి పాడారు. అసలు ఏమన్నా పాట చెప్పండి, కొంచెం లో మోడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాట వింటే అలా ఎనర్జెటిక్ మోడ్లోకి వచ్చేస్తారంతే. ఇలాంటి పాటలు అన్నీ వస్తూనే ఉంటాయి వివిధ భారతిలో. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఇక ఈట్ ఫిట్ టైం అండ్ మీకు ఇందాక చెప్పా కదా, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే కూరగాయలు, పప్పు ధాన్యాలు, గింజలు, వీటిల్లోనే మనకి చాలా హెల్దీగా ఇచ్చే ప్రోటీన్స్ అవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సో అవేంటో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. మొలకెత్తిన గింజలతో తయారు చేసే సలాడ్ని హ్యాపీగా టిఫిన్గా తీసుకోవచ్చట తెలుసా. పెసలు, శనగలు, బఠానీ, బొబ్బర్లు, రాజ్మా వంటి ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొలకలు వచ్చాక వీటిలో టమాటో, ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని కొత్తిమీర, పుదీనా తురుముతో గార్నిష్ చేసేసుకుని కాస్త నిమ్మరసం కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందంట రుచి. సో కావలసిన పోషకాలు అందుతాయట, ట్రై చేసి చూడండి. అండ్ మరిన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనకి మామూలుగా దొరికే కూరగాయలు, పప్పుధాన్యాలు, గింజలు, వీటి నుంచి మనం టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు కొన్ని చిట్కాలు చెప్తున్నాను కదా. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెసరట్టు. పెసరట్టు తెలుసు మనకి, అల్లం పెసరట్టు ఉప్మా అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోండి. కాకపోతే మీకు తెలుసా, పెసరపప్పు బదులు శనగపప్పుతో కూడా దోశ వేసుకోవచ్చట. పెసర్లలో ఉండే ప్రోటీన్స్ శనగలో కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సో దోశ వేసేటప్పుడే కాస్త ఉప్పు కారం చల్లి, కాయగూర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫర్ చేంజ్ లాగా అనమాట. ఇప్పుడు పెసరట్టు కాకుండా శనగలతో కూడా దోశ వేసుకున్నట్టు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీనెస్ కూడా మనము కాపాడుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఏమంటారు, ఇంకో ఐటమ్ కూడా ఉంది చెప్పాల్సింది. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

ఎస్, టైం వేస్ట్ చేయకుండా మీకు కావాల్సిన యూజ్ఫుల్ థింగ్స్ అని మీతో షేర్ చేసుకుంటాను ఈట్ ఫిట్లో ఓన్లీ అండ్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి, యాక్చువల్గా ఇది లిక్విడ్ ఐటమ్ అనమాట, సత్తు డ్రింక్ చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్నాల పొడిని నీటిలో కలుపుకుని సరిపడా ఉప్పు చిటికడి మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండుకుని తయారు చేసుకోవచ్చట ఈ డ్రింక్ని. ఒకవేళ స్వీట్ కావాలనుకునే వాళ్ళు జాగరి పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పుట్నాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారనే నిపుణుల సలహా. పాటిస్తే పోలో హెల్దీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉంటాం. ఎనీవే, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 30 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటు చెబుతాయని, మన అంతరిక్ష రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్టేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారిడర్ల అలైన్మెంట్, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట గీత రచయిత అంధశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

0: జరిగే కార్యక్రమంలో సుమారు 3.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఘటకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు వెంకటయ్య తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరిగా జాబ్ కార్డులు పని కల్పించాలన్నారు.
1: ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ వాయిల్ జరిగినా గానీ ఇంతటి వారిని ఉపయోగించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెగ్యులర్ గా మరి డిఎంసీ మీటింగ్లు ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలని, మరి సివిల్ డే ప్రతి చివరి వారంలో తహసీల్దారు ఎస్ఐ ఆధ్వర్యం జరగాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరమైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుపిపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్దిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్టంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో మూడో స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సాయంత్రం గట్కేశ్వర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టమయం టైం 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ పాట వినేద్దాం, ఆ తర్వాత షో టైం స్టార్ట్ చేసేద్దాం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. షో టైం టైం. శనివారం వీకెండ్, హాలిడే. అసలు హాలిడేనే మాటలోనే ఏదో వైబ్రేషన్, హ్యాపీనెస్ కదా. అఫ్ కోర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనుకోండి. వీవిని వినడం మాత్రం ఎవరూ మర్చిపోరు, ఆ విషయం మాకు తెలుసు. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది. ఎవరైనా మరోసారి వినండి. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది. ఎవరైనా ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324-0852.

పవిత్ర బంధం సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఇలాంటి పాటల్లో, ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి పాత్రల్లో సౌందర్య గారు మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు 1 గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరాయినా అని క్వశ్చన్ అడిగాను. మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గ్యాప్ వచ్చింది. ఏమైంది మన శ్రోతలకి అనుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి, సునామీ అంతే, ఆన్సర్ల సునామీ. ఆల్మోస్ట్ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను. మనకున్న లిమిటెడ్ టైంలో అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎవరి పేరైనా చదవకపోయినా, లేదంటే ఇన్ టైం మీ ఆన్సర్ రాకపోయినా, మీ పేరు రాకపోయినా ఏమనుకోవద్దు, ఓకేనా? అయితే మరి పేర్లు చదివేస్తున్నాను. బ్రహ్మయ్య, దివాకర్, జయలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, బాలకృష్ణ, మార్కండేయ అనిత, అజయ్ కుమార్, పావని, ఎలుగంతల మార్కండేయ శ్రీనివాస్, నరేష్, రోజా, ఓంకార్ శ్రీనివాస్, మురహరి, యశోద, జానకి, బలరా శ్రీనివాస్, కాంచన, కిట్టు, అపర్ణ, సుధాకర్, అప్పలరాజు, గణేష్, వేదవతి. ఇంకా వస్తున్నాయి, ఉన్నాయి. జాప భూమేశ్వరన్ పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ గొప్ప మాట చెప్పిన గొప్ప వ్యక్తి, గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, మిస్సైల్ మ్యాన్ అని పిలుచుకుంటాం, వాట్ నాట్ కదా, రెస్పెక్టబుల్ పర్సన్.

మరో అద్భుతమైన పాట సౌందర్య గారు నటించింది. పెదరాయుడు సినిమా నుంచి ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఇది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, షో టైమ్ టైమ్. మరి ఇంచక్క పాట వినేశారు అండ్ క్వశ్చన్ కూడా రెడీ అయిపోయారు కదా, అడిగేస్తున్నాను. ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం. అది మనకు ఆయన తీసినంత అద్భుతంగా రాముడు గురించి రామాయణం గురించి మనకి ఇంతవరకు ఎక్కువ సినిమాలు చాలా వచ్చింది బాపు గారి నుంచే కదా. ఇంత అద్భుతంగా ఉంటాయో సినిమాలు చెప్పక్కర్లేదు. అలాగే రాముడన్నా రామాయణం అన్నా అంత ఇష్టం మరో ప్రముఖ దర్శకుడికి. ఎవరైనా మరోసారి వినండి, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం, మరో ప్రముఖ దర్శకుడికి కూడా అంతే ఇష్టం. మనకి ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది, డైలాగ్స్లో ఉన్న పాటలో వాటెవర్ ఏదో ఒక రకంగా ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు గుర్తు చేసుకోండి అండ్ స్ట్రైక్ అయిన వెంటనే ఆన్సర్ వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను సంగీత ప్రియుల నీరాజనాలు అందుకున్న ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్, నీరాజనం సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

అద్భుతమైన పాట, ఓపెన్ అయ్యర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అనమాట కదా, ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అంతే. వింటుంటే మనం కూడా మైమర్చిపోకుండా ఉండలేం, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని అడిగాను, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్న, రామాయణం అన్న చాలా ఇష్టం, అండ్ అలాగే మరో ప్రముఖ దర్శకుడు కూడా అంతే ఇష్టం, దర్శకుడికి కూడా. మరి ఎవరో దర్శకుడు అంటే చాలా మంది చాలా ఆన్సర్లు పంపించారు. రాజమౌళి గారు అని కొంతమంది, అంటే రాఘవేంద్రరావు గారు అని కొంతమంది, అంటే కె విశ్వనాథ్ గారు అని చాలా మంది పంపించారు. యాక్చువల్గా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మనకి ఎక్కువగా కనిపించేది శివుడి గురించే కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారనమాట, ఏకనాథం, మంగ, ఆడుపు సంతోష్ కుమార్, వెంకన్న. వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా ఇది ఆన్సర్ తెలిసే ఉండాలనేది ఏం లేదు, ఎందుకంటే ఇది మనకి ఎక్కడ దొరకదు, మన అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. సో నాకు అనిపించింది క్వశ్చన్గా అడిగాను ఎంతమంది చెప్తారో చూద్దామని, ముగ్గురు మాత్రమే పంపించారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీరు సినిమాలు ఏ సినిమాలు అయినా చూడండి, ఆయన రచయితగా సంభాషణ రాసిన సినిమాలు కానివ్వండి, డైరెక్టర్గా డైరెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, రాముడి గురించి, రామాయణం గురించి కంపల్సరిగా ఒక డైలాగ్ కానీ సీన్ కానీ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో. సో ఇదన్నమాట రైట్ ఆన్సర్. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన ముగ్గురికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో చక్కటి పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ యుంటూ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అద్భుతమైన మెలడీ వినసం రాజాంబోవి నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం 10. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనకి శంకర్ గారు అంటే ఒక మెసేజ్ టిక్ కమర్షియల్ అండ్ టెక్నికల్గా ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్ని సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. అలాంటి సినిమా ఒకటి అపరిచితుడు. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది సొసైటీకి. యాక్చువల్గా ఇందులో విక్రమ్ అండ్ సదా గారు హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అపరిచితుడు సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అపరిచితుడు మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి అపరిచితుడు సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ అని అడిగారు. చాలా మంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. హనుమంతరావు, అప్పలరాజు, సేర్ల వెంకటేష్, గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, నాగనాథ్ గుప్తా, భవానీ వెంకట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, తిరుమలయ్య, త్రిమూర్తుల గుప్తా, పాలెం పోలయ్య, భూమేశ్వర్ జాప, మహమ్మద్ ఇనాయతుల్లా, మీర సాయిలు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఐశ్వర్యరాయ్ గారు. ముందుగా స్క్రిప్ట్ ఉన్న స్టోరీని రాసుకునేది ఐశ్వర్యరాయ్ గారి గురించి. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సదాన్ తీసుకున్నారు అండ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. మనకు టైం తక్కువగా ఉంది కానీ ఈ పాట కొంచెం విన్నా బాగానే ఉంటుంది. మరి వినేద్దామా?

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. పాజిటివిటీ ఇన్ నెగిటివిటీ. మనకు ఎదురయ్యే బాధను, సమస్యను పాజిటివ్గా, ఛాలెంజింగ్గా తీసుకుంటే అదే ఒక అవకాశంలా మారుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది అని నిరూపించింది 27 ఏళ్ల సింధు. ఎవరీ సింధు? ఎందుకు తన గురించి శక్తిశీలిలో మాట్లాడుకోవాలి? తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంధ్రప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. సింధుది తమిళనాడు. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఒంటరిగా దేశమంతా తిరిగి రావాలి అనుకుంది. అనుకున్నట్టుగానే 2021లో ఓ 10 రోజులు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు. ఆంత్రప్రెన్యూర్ సింధు ఇవాటి మన శక్తిశీలి. మరి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఓ 10 రోజులు, అంటే 10 రోజులు అంటే 10 రోజులు కాదు, దేశమంతా తిరిగి రావాలి ఒంటరిగా అని అనుకుంది. సో అందులో భాగంగానే 2021లో ఒక 10 రోజులు కాశ్మీర్ వెళ్లారు, జమ్మూ కాశ్మీర్. మరి అక్కడ ఏమైంది? హిమాలయ పర్వతాల మధ్య ఒదిగి ఉన్న ప్రాంతం, పచ్చని లోయలు, మంచు దుప్పటి కప్పుకుని ఉన్న కొండలు, సరస్సులు సింధును ఎంతగానో ఆకర్షించాయి. ఇక కాశ్మీరీల ఆతిథ్యమైతే మరీను. కానీ వీటన్నిటి మధ్య ఆమె ఒక సమస్యను గుర్తించింది. ఏంటది తెలుసుకుందాం. ముందైతే ఈ పాట విందాం.

శక్తిశీలి టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంధ్రప్రన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వెళ్ళింది, కాశ్మీర్ అండ్ అక్కడ కాశ్మీరీల ఆతిథ్యం తగిన నచ్చేసింది తనకి. కానీ అక్కడ ఒక ప్రాబ్లం కూడా తనకు అనిపించింది, ఫుడ్ ప్రాబ్లం. ఎస్, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందాలు, ప్రత్యేకతలు, విశిష్టతలు ఆకర్షించినా కూడా మెయిన్ మనకి ఎక్కువగా కనిపించేది ఫుడ్ ప్రాబ్లం కదా. అక్కడి ఆహారము అంటే అక్కడ వంటకాలు మనకు సరిపడలేదనుకోండి, ఆ ఆనందం కాస్త ఆవిరైపోతుంది. సో అలా అక్కడ కూడా తన ఒక ప్రాబ్లం గుర్తించిందనమాట. దక్షిణాది నుంచి వచ్చిన చాలామంది పర్యాటకులు తనలాగే వంటకాల విషయంలో ఇబ్బంది పడటం చూసింది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది, అలాంటి వాళ్ళ కోసం తనే వండి పెట్టాలనుకుంది సింధు. ఇక 2022 టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ప్రారంభించి శ్రీనగర్లో దోస డిలైట్ పేరుతో దక్షిణాది రుచులతో పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. తన సక్సెస్ జర్నీ విశేషాలు వినాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. ఆంట్రప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వచ్చే పర్యాటకులు ఆహారం తిండి విషయంలో వంటకాల విషయంలో పడే ఇబ్బంది చూసి దోశ డిలైట్ పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అండ్ ఆ రెస్టారెంట్ సూపర్ హిట్. దోశ డిలైట్ పర్యాటకులకే కాదు అక్కడి స్థానికులకు నచ్చేసింది. కావలసిన ముడి సరుకులను తమిళనాడు నుంచి తెప్పించుకుంటుంది సింధు. మీకు తెలుసా ఇప్పుడు అక్కడ 2 రెస్టారెంట్లు నడుపుతున్నారంటుంది సింధు. అండ్ స్థానిక ఆదరణే అందుకు కారణం అని చెప్పే సింధు సక్సెస్ జర్నీ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూ ఉంటారుగా.

సిల్లీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంట్రప్రెన్యూర్ సింధు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరక్కడ దోశ డిలైట్ పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అది అద్భుత విజయాన్ని సాధించింది. పర్యాటకులు మాత్రమే కాదు, అక్కడి స్థానికులు కూడా అక్కడి ఆహార పదార్థాలని వంటకాలని చాలా ఇష్టపడ్డారనమాట. సో అందుకనే ఇప్పుడు అక్కడ 2 రెస్టారెంట్లు నడుపుతోంది సింధు. అందుకు స్థానికుల ఆదరణే కారణం అంటూ నాతో పాటు 10 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. షెఫ్లకి వేలల్లో జీతాలు ఇచ్చే స్థాయికి మా వ్యాపారం ఎదిగింది అని గర్వంగా చెప్తోంది సింధు. మరి ఈ విజయం అంత ఆషామాషిగా రాలేదు తనకి. అంటారు కదా, విజయం ఎప్పుడు నల్లేరు మీద నడక కాదు అని. అసలు అలా ఈజీగా వచ్చేది ఎప్పుడు విజయం కూడా కాదు. స్ట్రగుల్ నుంచి వచ్చేది సక్సెస్. మరి ఈ సక్సెస్ తను అందుకునే ముందు ఏ సమస్యను ఎదుర్కొందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంధ్రప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కాశ్మీర్లో దోశ డిలైట్ పేరుతో రెస్టారెంట్లు స్టార్ట్ చేశారు. ఒకటి కాదు రెండు రెస్టారెంట్లు సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అవేంటంటే కాశ్మీర్లో ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఆంక్షలు ఎప్పుడు విధిస్తారో చెప్పడం కష్టం. అంతేకాకుండా బయట వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయట. ఈవెన్ స్థలాలు లీజుకు దొరకడం కూడా కష్టం, నిబంధనలు అవి చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్ళి ఫుడ్ బిజినెస్లో సక్సెస్ అయింది సింధు. అది కూడా ఒక తమిళనాడు నుంచి వెళ్ళి కాశ్మీర్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు, మంచి అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు తన సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తి సిటీ టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆంటర్ప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక అక్కడ తను కమర్షియల్గానే కాదు, అంటే బిజినెస్ సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, కాశ్మీర్ పరిస్థితులకు, ప్రజలకు, సంస్కృతికి తగ్గట్టు ఫెరాన్ ధరించి అతిథులను నవ్వుతూ పలకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మరి అక్కడ అక్కడి వాళ్ళతో కలిసిపోవడం, ఆత్మీయతలు పంచుకోవడం, ఇవన్నీ కూడా తన సక్సెస్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలనే చెప్పొచ్చు. అందుకే ఆమెని అక్కడ ప్రజలు తమ అమ్మాయిగా భావించి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటారట. ఆ పేరేంటో చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంట్రప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దోశ డిలైట్ రెస్టారెంట్స్ ద్వారా రుచికరమైన వంటకాలతో అక్కడి స్థానికులను పర్యాటకులను అలరిస్తున్న సింధును అక్కడి ప్రజలు ఆత్మీయంగా ఏమని పిలుచుకుంటారో తెలుసా? దోశల రాణి అని. మరి సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే తెలియని ప్రదేశాల్లో కూడా మనకంటూ ఒక చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తోంది సింధు సక్సెస్ జర్నీ. మరి ఇలా మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు, కానీ లక్ష్మికి సెండ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. ఎందుకంటే 2:57 దాటింది వీబీ క్లబ్లో టైం. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలిసినంత వరకు లక్ష్మి సైనింగ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3:01. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: మన్ చాహేగీ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు.

శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా జానకిరాముడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఏంజల్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, నవనీత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం జానకిరాముడు సినిమా కోసం ఎస్పీ బాలు చిత్ర గారు ఆలపించిన ఈ పాట.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. సంతోషం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్, వీరందరి కోసం సంతోషం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం వేటగాడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మపూర్ నుండి దాసర్ లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరందరి కోసం వేటగాడు సినిమా కోసం ఎస్పీ బాలు, పి సుశీల గారు ఆలపించిన ఈ పాట

కార్యక్రమంలో మరో ఉత్తరం. పెళ్లినాటి ప్రమాణాలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాది కొత్తగూడెం ఇళ్లందుల నుండి భారత్ లాల్ పరదేశి, భారత్ భాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివసాయి చరణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం పెళ్లినాటి ప్రమాణాలు సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. ఇది కథ కాదు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి నిజామాబాద్ జిల్లా కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, వినోద్ కుమార్, రామ్నందన్, రీతిమ వీరందరి కోసం ఇది కథ కాదు సినిమా నుండి ఈ పాట.
1: జూనియర్ జూనియర్ ఇటు అటు.

పండ్ల చేవు ఒడ్డున పెరిగే గట్టి పోసవు ఒడ్డున పెరిగే గట్టి పోసవు.

0: రబ్బరు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు.
1: జూనియర్ జూనియర్ జూని

0: నో ఇట్స్ బ్యాడ్.
1: మోడు కూడా చిగురించాలని మూగ మనసు కోరే కోర్కెలు మోసం ద్రోహం అనడం అన్యాయం.
0: జూనియర్ జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు.

0: మార్గశిరాన మండు తెండకై చూసేవు.
1: Now has no season, not even reason.
0: Shut up. Chaitra.

0: తెలుగు చీకటి కలిసి ఉంటాయి, జరగని వింతలు ఎన్నో జరిగాయి.
1: ఇట్ ఈస్ హైలీ ఇడియాటిక్.
0: పాట పాడిన ముద్దుల వల్ల పక పక నవ్వి విందుల కమ్మ, మనసులో ఉన్నది చెప్పి నవ్వమ్మా.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం జయభేరి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి కుమార్, సాయిప్రకాష్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధరా, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు వీరందరి కోసం జయభేరి సినిమా నుండి ఈ పాట.

ఇంతవరకు మీరు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని లలిత గీతాలు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
7: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟಿ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಮುಖಾನ್ ಮೊಟಿಮಲ గజ్జా బొబ్బలా
2: సై బాల్
1: నడువుల కామరా
2: సై బాల్
1: బురద పుల్లా
2: సై బాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
4: లలిత గీతాలకి స్వాగతం. ఇప్పుడు కార్యక్రమంలో మరో గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు వింటారు ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.

0: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పీఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
1: నా పేరు రసజ్ఞ, నేను మదనపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో ఒక షీట్లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్లో జాబ్కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్లో వర్క్ చేయాలి, సిస్టమ్ వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది, సో ఇది హెల్ప్ అవుతుందని ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్, లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
2: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్, బీటెక్ ఈసీఈ ఫ్రమ్ ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్. రీసెంట్లీ ఐ హాడ్ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం, ఐ హాడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్, వేర్ ఐ హాడ్ స్టార్టెడ్ లర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షెల్ స్క్రిప్ట్స్. When comes to programming, we started with Python. Before this, programming basics such as flowcharts, algorithms, indentation and comments, also IDE such as VS Codes in Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. So ikkadiki vaste manam extra knowledge gain cheyochu, manaku telivani kuda ee sirs ee faculty manaki skills nerpistaru. Ikkada wonderful opportunities untayi sir, jobs ki gaani extra skills ki gaani. Ikkada స్కిల్ ఇండియా పోర్టల్ లో వీళ్ళు జాబ్స్ కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే గానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసం. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
3: నా పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దామని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్నీ నేర్పిస్తున్నాయి. చాలా బాగున్నాయి నేర్పిస్తే. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
4: I'm Nishita. I'm from Itapalli. Coming to my education qualifications, I completed my degree, learning in domestic data entry operating, typing pro, MS Office, MS Excel, PowerPoint, file and folder. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
5: నా పేరు నిహారిక. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, లిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్లో. కోర్స్ పీజీడీసీ. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇంకా ఫార్ములాస్ ఉంటాయి. అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు. దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్. దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధానమంత్రి కౌశల కేంద్రం.
6: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరంన్నర నుంచి, 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ ఏఐ, డెవప్స్, పైథాన్, సి వీటి పైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అది. సో మరి పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరి చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి దీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్ లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ లెవెల్లో చెప్తాం, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాం. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, నీ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల్లో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్లి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గాని, మస్కర్ గాని, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో గాని, తర్వాత ఇజ్రాయెల్ లో గాని, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
7: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్లో ఎన్ఎల్ఆర్ టవర్స్కి అపోజిట్ ఉండే. దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ మాట్ 4th ఫ్లోర్కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర పిఎంకేవై కానీ డిడియూజీకేవై అని కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా పిఎంకేవై కానీ పిఎంకేవైలో అప్లికేషన్ డెవలపర్ కానీ డెవాప్స్ కానీ డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. డిడిజీకేవైకి వచ్చేసరికి ఐఓటీ కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ అండ్ జేఎస్డి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ పిఎంకే ఇన్స్టిట్యూషన్స్ లో పిఎం విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని, పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
0: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
8: ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం అందించిన వారు మానేటి భూమేశ్వర్ గారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
9: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ।
1: Union Science and Technology Minister Dr. Jitendra Singh also congratulated Team Skyroot on the successful launch of Vikram 1. The minister said the mission marks a major milestone for India's expanding private space sector. In Gujarat, 8 people were killed and 10 others injured today after a massive fire broke out at a firecracker manufacturing and processing unit on the Ramol Gathrad Road in Ahmedabad. Our correspondent reports that the Rapid Action Force personnel rushed to the site immediately, retrieved 8 bodies and rescued the trapped and injured workers from the blazing structures. The injured have been admitted to nearby hospitals for treatment. Several firefighting vehicles also rushed to the spot and brought the blaze under control. Cooling operations are currently underway. In West Bengal, Union Home Minister Amit Shah today visited the Border Security Force camp at Jumagach in Siliguri and interacted with BSF personnel. He also planted trees and attended Prahari Sammelan. Discussions were held on strengthening border areas, birth and death registration and the law and order situation. Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh, has said that grievance redressal should go beyond the disposal of complaints and focus on addressing the concerns and aspirations of pensioners. Dr. Singh added that pension-related disputes should be resolved administratively so that pensioners are not forced to approach courts. He made these remarks while addressing the second national workshop on pension litigation in New Delhi today. Dr. Singh informed that the Department of Pension and Pensioners Welfare has introduced several citizen-centric reforms and has digitized pension services through online systems to improve transparency and efficiency. 7 people were killed and 51 others injured in overnight Ukrainian drone attacks on Russia. Russian officials today said 2 sprawling warehouses of Russia's major online retailer were hit by Ukrainian drones overnight, one in the town of Kotovsk in Tambov region and another in Elektrostal near Moscow. In FIFA World Cup, European rivals France and England will lock horns in the third-place playoff match at the Miami Stadium tonight. The match is scheduled to begin at 2:30 a.m. Indian Standard Time. And with that, we end this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరు జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. ఆహార ఔషధ కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలలో జరిగే రసాయన కాలుష్యం ప్రజారోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, పంటల ఎగుమతులను విదేశాలు తిరస్కరించేందుకు ఎలా కారణమవుతుందో ఈరోజు ఆయన ప్రత్యేక సమావేశంలో వివరించారు. ఇతర దేశాల్లోని కల్తీ నిరోధక నమూనాలను అధ్యయనం చేయాలని, ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని, క్యూర్ ప్రాంతంలో దీనిని పైలట్ నమూనాగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శ్రీహరికోట వేదికగా జరిగిన

0: విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితో విక్రమ్ 1 రాకెట్ను రూపొందించిన స్కైరూప్ ప్రైవేట్ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సమీపంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తొలి ఆసియా అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ 2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక ఇతర గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ విద్యార్థులతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీడీడీ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువత గర్జిస్తే సింహాసనాలు కూలుతాయని, వారి పోరాటంతో కొత్త దశ మొదలైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సులో ఆయన మాట్లాడుతూ యూత్ డిక్లరేషన్ ద్వారా తమను మోసం చేసిన నాయకులకు గుణపాఠం నేర్పాలని యువతను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణించారని, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరుపయోగంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్య, క్రీడా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పాటించాలని, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్లను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులుండాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. ఎల్లినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది.
0: తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర ప్రముఖులు ప్రజాకవి అందశ్రీకి ఘన నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించడం కోసం గత 15 రోజులుగా ప్రత్యేక కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోందని తెలిపారు. ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సంప్రదాయ చేతివృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారులు ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతుతో చేపట్టిన ఈ మేళా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తామని ప్రకటించింది. అండర్ 10, అండర్ 18 వర్గాలలోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహించబడతాయని ఆ సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ ఐఐటి 15వ స్నాతకోత్సవం సందర్భంగా 1398 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఐసీ డిజైన్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ డికిన్ సంయుక్త డాక్టరల్ ప్రోగ్రాం తదితర విభాగాల్లో 49 పథకాలను అందజేశారు. భారతీయ నాట్య కళాకారిణి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆవిష్కరణలతో దేశ నిర్మాణం అనే సంస్కృత నినాదంతో కూడిన అధికారిక లోగోను ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ జరిపినట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026-27 జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 39 నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన 650 ఎకరాల స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ హైడ్రా అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఒక రైతు స్పృహ తప్పి పడిపోగా తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని స్థానికులు రైతులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు బొల్లారంలోని తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం డంపింగ్ యార్డుకు భూమి కేటాయింపు, ఏవోసీ అదనపు రోడ్ల నిర్మాణానికి అనుమతులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర కీలక అంశాలపై జీవోసీకి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయాలకు తావులేదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలో 40 లక్షలతో తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నియోజకవర్గంలో నూతన భవనాలు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः. आदौ मुख्याः वार्ताः. भारतस्य प्रथमं निजक्षेत्रे विकसितं कक्षीय प्रक्षेपणयानं विक्रम 1 श्रीहरिकोटा स्थितात् सतीश धवन अंतरिक्ष केन्द्रात् प्रणोदन प्रक्रियां संपूर्य सफलताम अगात. प्रधानमंत्रिणा नरेंद्र मोदिना स्कायरूट वैज्ञानिक वृंदः श्लाघितः. सहैव विक्रम 1 इत्यस्य साफल्यं भारतस्य अंतरिक्ष यात्रायाः ऐतिहासिकः क्षणः इति उद्घोषितम्. आतंकवादं प्रति भारतस्य शून्य सहिष्णुता न केवलं काचन उक्तिः अपितु कश्चन दृढः संकल्पः इति रक्षामंत्री राजनाथ सिंहः अवोचत्. गगनगर्जनं पुरस्सरं वृष्टेः कारणात् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम राज्येषु श्वः यावत् अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना. अपि च टोक्यो नगर्यां जापान ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य अंतिम द्वन्द्वे ससंभ्रमं प्रविष्टा पीवी सिंधुः. अथ वार्ताः विस्तरेण. భారతస్య ప్రథమం నిజ వికసితం కక్ష్యాంతరిక్ష యానం విక్రమ ప్రథమం అంతిమ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య కక్షాయాం ఉపగ్రహాన్ సఫల రూపేణ ప్రవేశ్య స్వకక్షాం ప్రాప్నోత్. అస్య యానస్య ప్రక్షేపణం అద్య మధ్యాహ్నం 5:25 ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాయాః సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ సమజాయత.
3: 2-1-0
4: And we have lift off of Vikram 1, India's first private orbital launch vehicle. Vikram 1 ने अपनी उड़ान भरी प्रथम चरण का प्रज्वलन.
2: अस्माकं वार्ताहरेण विज्ञापितं यत् अनेन ऐतिहासिक पदक्षेपेण भारतं निजकक्षा प्रक्षेपण क्षमतां प्राप्तवत्सु विश्वस्य देशेषु तृतीयान्यतमो संजातः. मिशन आगमन इत्याख्येन अभियानेन विकसितं एतदन्तरिक्षयानं लघु उपग्रहाणां कृते अल्पव्ययुक्तं प्रक्षेपणसेवायै वर्तते. भारतीयांतरिक्ष उपक्रमस्य जनकः डॉक्टर विक्रम साराभाई इत्याख्यस्य नामना व्यपदिष्टस्य अस्य विक्रम वन यानस्य रचनायां त्रिस्तरीय दृढ़ प्रणोदक चरणानि सहैव अमोघ कक्षा प्रवेशाय रमण इत्याख्यः देवेन्द्रन गन्त्रं प्रयुक्तमस्ति. इदं यानं उपग्रहान् पृथिव्याः निम्न कक्षायां स्थापयितुं पूर्णतया सामर्थ्यं भजते. अंतरिक्ष कक्षायाम् अस्य सफल प्रवेशात् परं प्रधानमंत्री श्री नरेन्द्र मोदी दूरभाष माध्यमेन स्कायरूट एरोस्पेस दलस्य वैज्ञानिकानां च अभिनन्दनं व्याहृतवान्. श्री मोदी न्यगादीत् यत् विक्रम 1 यानस्य अयं सफलोत्कर्षः अंतरिक्ष क्षेत्रे देशस्य आत्मनिर्भरता यात्रायां कश्चन प्रमुखः कीर्तिस्तम्भो वर्तते. प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् इयम् ऐतिहासिकी उपलब्धिः देशस्य यूनः नवीनोन्मेषाय अग्रे आगन्तुं प्रेरयिष्यति. रक्षामन्त्री राजनाथसिंहः अब्रवीत् यत् भारतस्य आतंकवादं विरुध्य असहिष्णुता न केवलं वक्तव्यं नास्ति अपितु कार्याचरणस्य कश्चन दृढसंकल्पो वर्तते. अद्य नवदिल्ल्यां फॉरेस्ट फर्स्ट कॉन्क्लेव इत्यत्र संबोधयन् श्री सिंहः स्पष्टीकृतवान् यत् भारतम् आतंकवादिनः न केवलं स्वसीम्नि प्रहरिष्यति अपितु आवश्यकतानुसारं तेषाम् आश्रयेषु प्रविश्य अपि दण्डयिष्यति. सः अभाषत यत् सिन्दूराभियानावधौ समग्रं विश्वम् अस्य साक्षी अभवत् यत् तदभियानं तान्त्रिकयुद्धपद्धत्याः कञ्चन उत्कृष्टम् उदाहरणम् आसीत्.
5: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया. हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है.
2: मंत्री सविशेषं प्रख्यापितवान् यत् विगतेषु द्वादशसु वर्षेषु नरेन्द्र मोदी सर्वकारेण रक्षाक्षेत्रस्य पुनरुद्धारः सुदृढीकरणं च स्वस्य शीर्ष प्राथमिकतासु स्वीकृतम्. श्री सिंहः अकथयत् यत् सर्वकारेण न केवलं भारतस्य रक्षाक्षेत्रं सुदृढीकर्तुं संकल्पः धृतः अपितु रक्षा आवश्यकतानां पूर्तये देशस्य आयात निर्भरतां न्यूनीकर्तुमपि दृढः प्रयासो विहितः.
5: नई डिफेंस एक्विजिशन प्रोसीजर के माध्यम से बाई इंडियन आईडीडीएम जैसी व्यवस्था को भी प्राथमिकता दी गई. सेनाओं के आधुनिकरण के लिए निर्धारित बजट का 75% भाग भारतीय उद्योगों से खरीद के लिए सुरक्षित किया गया. इस साल हम नया डिफेंस एक्विजिशन प्रोसीजर लेकर आ रहे हैं जिसके कारण देश में डिफेंस प्रोडक्शन को एक नई रफ्तार मिलेगी और एक नई ताकत भी मिलेगी.
2: संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. बहुभ्यः दिवसेभ्यः नवदिल्ल्याः जंतर मंतर प्रांगणे अनशने निरतः सामाजिक कार्यकर्ता सोनम वांगचुकः ह्यः रात्रौ आवश्यक चिकित्सकीय सेवायै सर्वकारीय चिकित्सालयं प्रति नीतः। नवदिल्ल्याः आरक्षी उपायुक्तः सचिन शर्मा अवोचत् यत् श्री वांगचुक इत्यस्य उत्तरोत्तरं क्षीयमाणं स्वास्थ्यं विचिन्त्य चिकित्सकानां विशेषज्ञ परामर्शेन तथा दिल्ली उच्च न्यायालयस्य आदेशानुपालनार्थं च सः चिकित्सालयं प्रति स्थानान्तरितः। तस्मिन्नेव समये सफदरजंग चिकित्सालयस्य मुख्याधीक्षिका डॉ. चारु बम्बा संसूचयामास यत् श्री वांगचुकः सम्प्रति निरन्तर चिकित्सकीय निरीक्षणे अस्ति तथा तस्मै समुचितः उपचारः प्रदीयते। डॉक्टर बम्बा इदमपि विशदीकृतवती यत् सः पूर्णरूपेण सचेतनो वर्तते। भारतीय ऋतु विज्ञान विभागेन श्वः यावत् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीय संचेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय छत्तीसगढ़ उत्तराखंड राज्येषु अपि अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागस्यास्य आधिकारिक विवरणानुसारं अद्य बिहार मध्य प्रदेश पूर्वीय उत्तर प्रदेश हिमाचल प्रदेश झारखंड कर्नाटक केरल माहे ओडिशा राज्येषु तथा समस्त पूर्वोत्तर प्रांतेषु अतिवृष्टिः संभाव्यते। अनेनैव सह श्वः यावत् तटीय आंध्र प्रदेश जम्मू कश्मीर लद्दाख मध्य महाराष्ट्र मराठवाड़ा क्षेत्रेषु वज्रपात मेघ गर्जन पुरस्सरम् तीव्र झंझावातस्य अपि महती आशंका वर्तते। तत्रैव उत्तर भारते दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब प्रांतेषु अद्य नागरिकाः तीव्र उष्ण आद्र वातावरणेन नितरां संतप्ताः भविष्यन्ति। टोक्यो नगर्यां जापान ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य उपांत्य द्वंद्वं विजित्य द्विवारं ओलंपिक पदक विजेत्री भारतस्य सुप्रसिद्धा क्रीडिका पीवी सिंधुः अद्य अंतिम चरणे स्वस्थानं सुरक्षितं अकरोत्। तस्याः प्रतिद्वंद्वी चीन देशीया चेन यू फेई प्रतियोगितायाः द्वितीय चक्रे अकस्मात् अस्वस्थता कारणात् क्रीडांगणं परित्यक्तवती येन सिंधु अयाचितं विजयं अवाप्य अंतिम चरणं प्रति सोत्साहं प्रातिष्ठत। अस्मिन् द्वंद्वे सिंधुः प्रथमं चक्रम एकविंशतिः नवदश इत्यांकांतरालेन विजित्य द्वितीय चक्रे अपि पंचदश दश इति अंकैः अग्रे धावन्ती आसीत् यदा चीन देशीया क्रीडिका स्पर्धायै असमर्था संजाता। जापान ओपन उपाधिं समलंकर्तुं बद्ध परिकरा पीवी सिंधुः श्वः अंतिम चरणे जापान देशस्य अकाने यामाचुची इत्यनया सह क्रीडिष्यति। इति वार्ताः।
3: आकाशवाणी డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్
7: Hello listeners, we now bring you a lesson from Urdu for UG first year students. The title is Urdu Zaban Wo Adab Ki Takrikat. Dr. Amina Begum will present the lesson.
8: Yahan hum Urdu Adab Ki kuch ahem tahrikat aur rujhanat ke hawale se baat karenge. Urdu Adab Ki pehli tahrik Iham Goi ko mana jata hai aur dusri ahem tahrik Aligarh tahrik yani Sir Sayyid tahrik hai. इसके बाद अदब में कई मोड़ आए, फिर अदब की सबसे अहम तहरीक अंजुमन तरह
9: आकाशवाणी निजामाबाद केंद्र समय 6:31 इपड़ विंटारो रंगस्थली कार्यक्रम में సారంగధార ఒగ్గు కథ వినిపిస్తారు గంధం చిన్న గంగాధర్ బృందం గారు.

మేలయ్యే నాడవకరవ రాజునైనా పాండవరాజు అవు పాండవరాజు కొడుకులు ఐదుగురు కొడుకులు పెద్దవాడు ధర్మనందన రెండవాడు భీముడు అవు మూడవాడు అర్జునుడు నాలుగోవాడు లక్నుడు అవు ఐదోవాడునైనా సాదేవుడు ఆ లక్నుడు కొడుకు రంపాలకుడు రంపాలకుడు కొడుకు గోపాలుడు గోపాలుడు కొడుకు రాజా నలేంద్ర మహారాజు యాత్ర తీర్థాలు అన్ని తిరిగంగా తిరిగంగా సంతానం కాకపోతే యమల వాడ రాజేశుడు పూజ చేస్తే

나이나 사랑하다나 사돈 예수군이 사문 예수군데 이들 예수군데 부디 예수군데 하고 라자니기 라자와이도 대시아니기 라자와이도 그러가 하고 라바 라자날리겐 라바 라자달리디에 나르바가라이나 사랑하다우도 하고 아마 마다이누군이 사돈 사무 이들 부디 예수나리 నాడు దినడు ఏ నాడు ఒక తల్లి రత్నం దేవి ఏమంటున్నది అయ్యా నలిగేంద్ర మహారాజా అగో కొడుకు పుట్టిను నీకు ఏ నాడు ఒక వాసరైండు రేపు తెల్లారి నీకు చేత కాకపోతే నీ కొడుకు కచ్చరి వెళ్ళబోతాడు అగో నాకు చేత కాని రోజు ఏ నాడు ఒక ఇంట్లో ఆడి బిడ్డ లేదు అయ్యా కొడుకు పెళ్లి

కథలు చెప్పి మాకు నాలుగు రాజ్యాల్లో కూడా పుడుతులు తిరగమన్నాడు. నాలుగు రాజ్యాలు తిరుగుతుంటే ఆయన ఆ చిత్రగిరి పట్టణం లోపల రాజు చిత్రంగి మహారాజు నాయన బిడ్డలేక లేక పుట్టింది లోకపుత్రిగా. అవు ఆ తల్లి చిత్రంగి దేవి అని అడవక చూసింది. ఇంత సంకటానం ఉన్న నేను చేసుకుంటానని చెప్పి అవు చిత్రంగి మనసు పడ్డదమ్మా. అమ్మా నువ్వు చేసుకుంటావు కదా ఈ పొడుగు దగ్గర నీ పొడి తీసుకుపోతామని చెప్పి అవు చిత్రంగి ఏ నడవక పొడి దించిండ్రు. అవు పొడి తీసుకొని నైనా నా ఏ నడవక నా పెళ్లి పట్టము మరి కూడా.

ఇంత శృంగారమైనట్టు ఉన్నదన్న కొడుకు తగ్గుతుంది ఈ బాధ. ఈ పోటును చూసి నీ ఏనాడు ఒక సిద్ధంగా పోటు చూసి ఉండు. నా కొడుకు పెళ్లి ఏది లాభం లేదని చెప్పి నేనే పెళ్లి ఆడతాను అంటాడమ్మా. ఈ బలము చూపిస్తుంది ఏనాడు ఒక పత్తి గింజలు శరీరం బలికి అలమైంది. అటువంటి కత్తికి భాషం కట్టి ఒక పెళ్లి చేసుకుని రమ్మని చెప్పి ఒక బంటలో కత్తిచ్చి పంపుతున్నాడు. ఏనాడు ఒక కత్తికి భాషంగా కట్టి పెళ్లి చేయమని బ్రాహ్మణులు చూసి బలం చూపిస్తే ఈ పెళ్లి చేసినట్టు ఉంటే ఆ పిల్లగాడి పానం పోతుందని వెళ్ళాలి. అటువంటి కత్తికి భాషం కట్టి పెళ్లి చేయమని అని చెప్పి ఒక కత్తికి భాషం కట్టి ఒక పెళ్లి చేస్తున్నారమ్మా. పెళ్లి అయ్యే తండ్రి మాకు బాగాలేదని ఏనాడు ఒక అయ్యా బంటులారా మీరే వచ్చింది మీరే తండ్రులు మీరే కొడుకులని.

ఈమె నిన్ను ఏనాడు ఒక మామ తిరిగి ఉన్న నువ్వు బిడ్డ తిరిగి ఉన్నవా? అటువంటి ఏనాడు ఒక నువ్వు బిడ్డ తిరిగి ఉన్నావు, నేను తండ్రి తిరిగి ఉన్నా. ఈ పాపం వాడు మా మర్ర అంటే ఒక సిరకలు వాడి ఓడిపి నెల కొడి రొమ్మన కాలు పెట్టి వరంగ పాలన తీస్తాను. అవరు ఎవరు రాదు, నాలుగు ఎన్న వారు రాదు అనుకున్నది ఎక్కడ ఎప్పటికన్నా దినమా అని ఏనాడుగానైనా బంటులు అంతా వచ్చి అయ్యా మా చేనులల్లా అటువంటి ఏనాడు ఒక పందులు వాడి చేనులన్నీ నాశనం చేస్తున్నాయి. అనుడికి ఎవరు రాదు, నాలుగు ఎంద్ర వారు రాదు రామగర్జును భక్తులు తీసుకొని ఆ బాణాలు తీసుకొని అయినా వెళ్ళి పాయ నాలుగు ఎంద్ర రాదు రామ రామో వెళ్ళిపోయిండు. అవనైనా సక్కని ఒకసారంగా దాడు ఇలాది వారం ఇక్కడ పని లేదని చెప్పి మా తల్లి రటంగి దేవి మాటలాడవాతనం.

నేను ఆటలు వాడను, నేను ఆటలు చూడలేనని తోటి పిల్లగా తోటి ముత్యాల పావురం తీసుకొని ఆటలాడబోతున్నాడు. కొత్తగా నా పెళ్లి పడ్డంలో ఏనాడు ఒక ఏడంతరాల భంగి మీదికి వెళ్ళి ఏనాడు ఒక చిత్రం ఈ కళ్ళ చూసింది. అది ఎంత చక్కదనం ఉన్నది పావురము, ఆ పావురం పడ్డానే కాదు ఎంత సుందరం ఉన్నాడో కదా అమ్మా. నా దగ్గర ఉన్నది ఆడి పావురము, ఆడి పావురం ఈడ

అది ఈ పిల్లగాడు అయ్యా నీ ఊరి ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీ దేశం ఎక్కడ మరి ఒక నాన్పిల్లి పట్టం మా నాయన నలిగిన మారదు మా తల్లి రత్న సారంగదాడు సారంగా సారంగా నిన్ను కోరుకొని నేను ఒక పెళ్లి చేసుకుంటాను మీ నాయన మీద మన్ను వాడని ఊరుకు పరిపెట్టి కొత్తగా నాన్ పెళ్లి కట్టి నా పెళ్లి ఉంచినాడు చక్కనోడ సారంగా.

0: ఈ పాపం మాటలు వెలగకని చెప్పి సరికి ఎన్ని విధాలైనా కానీ అరే సారంగా నేను పుట్టవ పట్టవా అది పావురం తీసుకొని నైనా రేగల పెట్టుకున్నది
1: జాకెట్లా
0: పావురం పెట్ట తీసుకుపోతావు సరికి అవో చేతితోటి ముడితే పాపం తగ్గుతుంది కాలుతోటి ముడితే పాపం తగ్గుతుంది అని ముని వల్ల తోటి

0: ఎవరు తీసుకొని సరగలని వెళ్ళిపోయినాడు. అమ్మా చిండు బరోబరే ముసాని కుసుమంలో పెట్టుకున్నావు, ఆయన ముని వాళ్ళతో తీసుకుని చేతితోటి ముట్లే కాళ్ళతో ముట్లే ముని వాళ్ళతో తీసుకొని
1: వెళ్ళిపోయాడు.
0: అబ్బా ఎట్లా చేతిలో చిక్కినోడు పోతాడా, అవి ఎప్పటికైనా దొరకనే దొరకడని చెప్పి అగో సీర చెప్పుకొని రేగలు చెప్పుకొని కాదు అని వాళ్ళ ఒట్టుకొని అగో చక్కని గురు సిక్కు చేస్తున్నది. అమ్మా రచన కలిగింద్రమారాజు వచ్చిన బామా చిత్రం ఇదేది.

0: ఎక్కడికి వెళ్ళి పావురం చేసుకొని ఆడ తను కట్టాడు. సారా కూడా తాత మీద పడ్డాడు. ముని స్వరూపముని సక్కదరువని పట్టాడు. పేసాడు నరేకేం పేసాడు
1: కలకల
0: చూడు నా ఎట్టిగా చూడు
1: మొత్తం
0: అగల ఏడుపు ఏ నాడుగా చిత్రంగి ఏడుతుంటే చేసిన వారికి శిక్ష కావాలి. ఆయన్ని తీసుకపోయి కడుగుట రక్తం తీసుకురపని చెప్పి అయితే మీ వాళ్ళు అయితే మంచి ఈ ఎమ్మకడికి వెళ్ళి పంపిస్తున్నాడమ్మా. దేవుడి దగ్గర భోజనం పెట్టి భోజనం తినేటి టైంలో అప్పుడు సారంగా సారంగా అవు నువ్వు ఏ నాడుగ మిశ్ర తల్లి నీరమ్మట బొమ్మట గుంజిన బట్ట నిన్ను పట్టుకపోయి కడుగుట రక్తం తెమ్మనసరికి తల్లి రత్నంగి దేవి ఏమంటది అయ్యా అక్కడికి వెళ్ళారా.

కాదు యమ బండి మీద కొడుకు నిసిరు, ఆ యమ బండి మీద నా కొడుకుని ఎసుకున్నారు. నేను రెండు చేతులు పెడతా ఈ గాజులు వలిగి పైన నా కొడుకు కళ చేసినట్టు, లేకపోతే కళ చేయనట్టు అని చెప్పినది. యమ బండి తీసుకుపోయినా కానీ గాజులు వలగలేదు. సరే రాజు వెళ్తే గాజు బొమ్మలు నిలబడుతుంది. కట్టమంట కనుగుడ్లు వచ్చి కాలు చేతులు నరికేసిండ్రు. అగో ఏనాడు ఒక ఆయన యమ భగవంతుడికి ఇట్టమర పోతున్నాడమ్మా సారంగుడు. ఎక్కడ నువ్వు పరిమేశ్వర శివశంకర్ అయ్యా.

భగవంతుడు ఏనాడు ఒక బుడ్డి ఆ ఎప్పటోల భగవంతుడు ఏనాడు కాలు చేతులు ఎప్పటోలో అతికిని ఈ కన్ను రావాలంటే ఏనాడు ఒక మాయా ఒక అటువంటి సిలికం చేసి పాటించి అటువంటి ఏనాడు ఒక గుడ్డ పెట్టిన సిలిక మాత్రం ఏనాడు ఒక సిలిక ఎత్తకచ్చింది గుడికి పెట్టిండు గుడి కన్ను ఎడమకు పెట్టిండు సారంగా ఏనాడు ఒక మిషి నువ్వు అబద్ధం ఆడినవు తెలది మీ చిన్న తల్లి అబద్ధం ఆడింది తెలది నీ గాజులవుతనం కట్టుకొని ఒక గాజులమ్మ తనకు అమ్మంటది.

0: ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికన్నా అక్కడ కనిపిస్తుంది. అవ్వల యమునం తీరలేదు, నా ప్రేమ తీరలేదు, ప్రాణం పోయింది, నచ్చిపోయింది అవ్వ నువ్వేం బాధపడుతున్నావు, ఈ పొలగడు వాళ్ళు అట్లయితే అన్నం అండి అయ్యా అన్నం తింటావా అమ్మ నేను ఒక పొద్దున్నావు ఒక పొద్దున్నా ఒక పొద్దు
1: ఇచ్చిందాక
0: తాళం చేసిందాక అన్నం తినాలి ఇష్టం కలిపి ఏనాడు ఒక సర్ది కట్టింది ఆ ఇష్టం తీసుకొచ్చి ఏనాడు నీ కోడలు ఒక పెళ్లి చేసుకుని కొత్తగా నా పెళ్లి కట్టా నా పెళ్లి ఉంచాలా నీ కొడుకు ఏనాడు ఒక వాటర్ ఆడబోతే దానికి ప్రేమ కుట్టాలా ఆ ప్రేమ కుట్టిన దానికి ఏనాడు ఒకనైనా శ్రీరసింగం చేసింది రేఖాభంగం చేసింది ఆయన ఏనాడు ఒక నీ కన్న కొడుకు నీ కాళీయతులు నరికిపించిన ఒక అనుగుట తెప్పించిన అనేసరికి ఏనాడు ఒకనైనా రాజా నలిగేంద్ర కట్టు తీసుకొని ఊరుకుతున్నాడు ఆ మాట సిద్ధంగి దేవి దొరికింది ఆ సిద్ధంగి దేవికి ఇది తెలిసి ఒక కటకం పట్టుకొని కడపల కుదుకొని పాలన తీసుకుంటున్నదే అదే కోనేరు ఒక తాన మారితే నీ ఆది కుస్తాది రోగం తక్కైపోయింది తక్కైపోయిన యమలవాడ రాజేశ్వరు పూజ చేస్తే నీ కొడుకు సారంగుడు పుట్టింది నీకు వాళ్ళ రోజు ఒక ఆది కుస్తాది రోగం పుట్టింది ఇలా రోజుగా ఉంటాయి.

ఎంత తప్పలేదు, పలికే బొంక లేదు, అబద్ధమా లేదు. ఒరే రాజా నలిగేంద్ర మహారాజా, అల్ల రోజు ఏనాడు ఒకరైనా కోని తాన మాడితే నీకు గజ్జి గజ్జి కుక్క, ఆ గజ్జి కుక్క తాన మాడిన దానికి నువ్వు తాన మాడినావు. నీకు కొడు లక్ష్మణుడు కొడుకు, రాంపాల కొడుకు, రాంపాల కొడుకు గోపాలుడు, గోపాలు కొడుకు నువ్వు నలిగేంద్ర మహారాజు. ఒరే సారంగా ధర నువ్వు గుట్ల పంట చెట్టల పంట, నీకు వాది కుస్తాది రాగం ఎల్లరా అని ఏనాడు ఒకరి అక్కడికి వెళ్ళి సిద్ధంగా దేవి ప్రాణం.

గుళ్ళు కట్టి కాశీల గణసంధమిత్రం పిలిచి యమలవాడ రాజే రాజేశ్వరుడు పూజ చేస్తే నువ్వు జలవించే నా కొడుక రవరాజు సారంగైనా ధర్మ ప్రపంచం వెళ్తున్నాడు బీదవారి పెళ్లి యజు గరిబులకు సాయం చేసి అవో నాయన నాన్న ఎట్లు ఒక చదువు నేర్చుకున్న సాము నేర్చిన ఇద్దరు నేర్చిన బుద్ధి నేర్చిన అవో ప్రజల సేవ నేనట్టు మీనట్టు ఇవ్వంటారమ్మా బీదల పెళ్లి చేస్తున్నా.

పెళ్లి చేస్తున్నాడు, గరీబ్ సాయం చేస్తున్నాడు, లేని వారికి ఇల్లు కడుతున్నాడు, పెద్దలు పీర్లు పెళ్లి చేస్తున్నాడు. అవో వటమండి నైనా, నేను చదువు నేర్చినట్టు, నేను సాము నేర్చినట్టు, అవో మీరు చదువు సాము ఇది బుద్ధి నేర్చుకోవాలి, అవో ప్రజల సేవ చేయమంటే.

0: తల్లి ఏనాడు ఒక బండి గారు ఏనాడు ఒక తీసుకపోంగా ఆ తల్లి చేతులు పెట్టింది ఆ చేతుల మీదకి వెళ్ళి ఏనాడు ఒక బండి గారే పోతుంటే ఆ బండి గారు దిగింది అమ్మాయి కాదు దిగినైరా నాయన పెళ్లి పట్టణంలో ఏనాడు ఒక రాజా రాజా రాజా సారంగనాడు అవు ధర్మా ప్రపంచం వెళ్తున్నాడే బీదవారి పెళ్లి చేసి గారి వాళ్ళకి సాయం చేస్తున్నాడమ్మా ముట్టబండి నాయన ఏనాడు ఒక నాంపెల్లి పట్టణం లోపల సారంగా దాడి కథ ఇట్లా నాంపెల్లి పట్టణం లోపట అగో జరిగింది జరిగిపోయింది అటువంటి నైనా ఏనాడు ఒక ఇప్పటికన్నా గాని అప్పటికైనా గాని సారంగా దాడి కను ఏనాడు ఒక ఎడమ కను కుడికొచ్చింది కుడికన్ను ఎడమ కచ్చింది రాయన అటువంటి ఈనాడు ఒక సారంగా దాడి కథ సంపూర్ణం ఈ కాడికి ఏనాడు ఒక సంపూర్ణమే నాయన.
1: ఇంతవరకు మీరు సారంగధరి ఒగ్గు కథ విన్నారు. ఇప్పుడు వింటారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 6:50 వస్తుంది. ఇప్పుడు వ్యవసాయ సూచనలు వింటారు. హైదరాబాద్
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను 15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక మధ్యస్థ భూముల్లో దగ్గర అచ్చు వేసుకొని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది. కనుక భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన 4 రోజులకు చేనులో వచ్చు లేతగడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్లు లేదా పైర్ థయోబ్యాక్ సోడ్ మారుతి ఐసిసి 8863 ఉజ్వల పిఆర్జీ 176 లాంటి వాటిని ఎంపిక చేసుకొని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో

బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తి అవుతుంది. తద్వారా సాగు సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల డిఏపి లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకు ఒకసారి చొప్పున సరైన సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెలక భూముల్లో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా విత్తిన 45 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1.5 గ్రాములు బొరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక పిచికారీలో లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాను కలిపి కూడా పిచికారీ చేసుకుంటే పైరు పెరుగుదల బాగుంటుంది. విత్తిన మొదటి 60 రోజులలోపు ఆశించే వివిధ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి కాండానికి మందు పూత పద్ధతిని ఆచరించాలి. దీనికి గాను మోనోక్రోటోపాస్ నీరు 1:4 నిష్పత్తిలో ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి విత్తిన 30, 45, 60 రోజులకు ప్రతి కాండానికి పైభాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పురుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రతిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రతి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు వినికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు థయోడిక్ కార్బు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ మందులను 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో ఉదయము లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే సబబుగా ఉంటుందని నొక్కి ఒక్కానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మాస్ ట్రాపింగ్ పద్ధతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతిలో ఇప్పుడు చెప్పినట్టు చర్యలతో పాటుగా పైరు మొదటి పూత దశలో ఆశించు గులాబీ రంగు పురుగు గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నిర్మూలించాలి. ఇలా పైరు 45 రోజుల నుండి 70 రోజుల వరకు దాదాపు 25 రోజులు గడ్డి పూలు ఏరి నిర్మూలించినట్లయితే పురుగు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తద్వారా రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రతి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రతి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనం అంతా ఆకలింపు చేసుకొని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. శ్రోతలు ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. నూట 3.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలు 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల నివారణ, సోయా పంటలలో యాజమాన్యం సూచనలు అందిస్తారు ఏఓ అజయ్ గారు. 7 గంటల 45 నిమిషాలకు సినీ రంజనీ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో ఆదిత్య హృదయ సూత్రం మరియు క్రిస్టియన్ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో జీవ రత్నం గారి సూక్తులు వింటారు. 6:40 ప్రార్థన వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:50 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:17 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమం వింటారు. 9:00 హృదయ రాగాలు. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నీటిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఏరోస్పేస్ ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు.
1: ప్రేరణ దేవి మురే సఫలత కే ఆనంద్ హోనా హోనా

0: చేయడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ వన్ అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టులను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కురాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని జునాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్ గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్టాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ను సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్ గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్ కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊं और गढ़वाल उत्तराखंड के 2 बहुत ही मजबूत पोल्स हैं। इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊं और गढ़वाल को जोड़ेगी. इसका ये नया सेतु बनेगी कुमाऊं और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊं के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభించి ఇప్పటి వరకు 11 లక్షల పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్దికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకిత భావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్ లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

0: ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన రెండవ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్ ను ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడ ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్ గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండవ గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్ గా వైదొలగడంతో ఫైనల్ కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఎరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టులకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
7: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
6: అదెలా?
7: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1850 1551.
8: ఇది ఎవరి నంబర్ బాబు?
7: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
9: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
7: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
8: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
7: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
8: నిజంగా?
7: 16 నెలల నిజం.
10: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
11: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు వివిధ పంటల్లో సూక్ష్మ పోషకాల నివారణ మరియు సోయా పంటల్లో యాజమాన్యం సూచనలు అందిస్తారు ఏఈఓ అజయ్ గారు.
12: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు వివిధ పంటలలో పోషక లోపాల గుర్తింపు మరియు వాటి సవరణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొక్కలు లేదా పంట సక్రమంగా పెరిగి సరైన దిగుబడులు ఇవ్వాలంటే గాలి, నీటితో పాటు పలు రకాల పోషకాలు అందుబాటులో ఉండాలి. అయితే ఈ పోషకాల్లో కొన్ని పోషకాలు మొక్కలకు ఎక్కువ పరిమాణంలో, మరికొన్ని తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మొక్కకు అధిక పరిమాణంలో కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలను ముఖ్య పోషకాలని, ఒక మోస్తారు పరిమాణంలో కావలసిన పోషకాలైనటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్లను ఉప పోషకాలని, అత్యంత స్వల్ప పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మ పోషకాలని అంటారు. జింక్, రాగి, మాంగనీసు, బోరాన్ను, మాలిబ్డీనం, క్లోరిన్ వంటి పోషకాలు సూక్ష్మ పోషకాల కోవకు చెందినవి. మొక్కలకు అవసరమైన పోషకాల్లో ఏ పోషకం లోపించినా అది చేసే పని కుంటుపడి దాని ప్రభావం వల్ల దిగుబడి తగ్గుతుంది. అందువల్ల పోషక లోప లక్షణాలను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే సరైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మొక్కలపై ముఖ్య పోషక, ఉప పోషక లోప లక్షణాలు ముదురు ఆకుల్లోనూ, సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు లేత ఆకుల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం వివిధ పోషకాలు మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, పోషకాలు మొక్కల అవసరానికి మించి కానీ లేదా తక్కువ కానీ ఉన్నప్పుడు మొక్కలపై ఏ విధమైన ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. మొదటగా నత్రజని పంటకు పచ్చదనాన్ని కలుగజేస్తుంది. మొక్కల్లో జీవకణాల నిర్మాణానికి అమైనో ఆమ్లాలు మాసకృతుల శాతం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నత్రజనిని అధికంగా వేసినప్పుడు పైరు విపరీతంగా పెరిగి నేలపై పడిపోవడం, పంటలకు చీడపీడలకు సులభంగా గురికావడం, పూత ఆలస్యంగా రావడం, ధాన్యపు గింజల్లో గింజ శాతం కంటే గడ్డి శాతం అధికంగా రావడం జరుగుతుంది. నత్రజని మొక్కకు అవసరానికన్నా తక్కువైనప్పుడు ముదురు ఆకులు ఆకుపచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారుతుంది. పెరుగుదల మందగించి పంట దిగుబడి తగ్గుతుంది. నత్రజని లోపాన్ని సరిదిద్దుటకు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, ఆయా పంటలకు అనువైన జీవన ఎరువులను వాడాలి. ఉదాహరణకు పప్పుజాతి పంటలకు నత్రజనిని అందించు జీవన ఎరువుగా రైజోబియంని వాడాలి. అజిటోబాక్టర్ను పప్పుజాతికి చెందని పంటలకు నీలి ఆకుపచ్చ నాచును వారికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా వాడాలి. ఈ సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు అందుబాటులో లేనప్పుడు నత్రజని లోప నివారణకు భూసార పరీక్ష ఫలితాలు, మనం వేసుకునే పంటను బట్టి నత్రజని ఉన్న కాంప్లెక్స్ ఎరువును కానీ యూరియాను కానీ సిఫార్సు మేరకు వేసుకోవాలి. వరిలో సిఫార్సు చేసిన నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద 11లో మాత్రమే సమానంగా వెదజల్లి 36 నుంచి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. తర్వాత మనకు ముఖ్యమైనది భాస్వరం. భాస్వరం వేర్ల పెరుగుదలకు, పూత కాత గింజ కట్టడానికి, పైరు దుబ్బు చేయడానికి, మొక్క

0: కోపశాఖలుగా గుబురుగా పెరుగుటకు, త్వరగా పూతకు రావడానికి ఉపయోగపడుతుంది. భాస్వరంను అధిక మోతాదులో రైతులు పంటలకు వేస్తే ఎరువుల ఖర్చు పెరగడమే గాక భాస్వరం వృధాతో పాటు ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలకు కూడా కారణమవుతుంది. కావున భాస్వరం లోపించినప్పుడు ముదురు ఆకుల్లో లోపలక్షణాలు కనిపిస్తాయి. ఆకులు రాగి వర్ణంలోకి మారి ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. వేర్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. భాస్వరం లోపాన్ని సరిదిద్దుటకు సేంద్రియ ఎరువులు, ఫాస్ఫో బ్యాక్టీరియా, భాస్వరంను కరిగించు శిలీంద్రం, భాస్వరంను అందించే మైక్రోరైజా వంటి జీవన ఎరువులను వాడాలి. ఇవి అందుబాటులో లేనప్పుడు భాస్వరం లోప నివారణకు భూసార పరీక్ష ఫలితాలు, మనం వేసుకునే పంటను బట్టి సిఫార్సు మేరకు సాధారణ నేలలో భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలయదున్నాలి. మనం వేసిన భాస్వరాన్ని మొక్క మొదటి దశలో ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత పొటాషియం. పొటాషియం పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. చలి, వర్షాభావం వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్లు చేస్తుంది. పొటాషియం అధికంగా వాడితే పోషకాల మధ్య ఏర్పడే అసమతుల్యత వల్ల మెగ్నీషియం మరియు కాల్షియం లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుగా మారిపోవడం, ఆకుమొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. పెరుగుదల నెమ్మదిగా ఉండి మొక్క గిడసబారుతుంది. కాండం బలంగా ఉండక సులభంగా వాలిపోతుంది. పొటాషియం లోప సవరణకు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనం వేసుకునే పంటను బట్టి సిఫార్సు మేరకు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి నీళ్లలో బాగా కలయదున్నాలి. తేలిక నీళ్లలో 2 దఫాలుగా వేయడం వల్ల పంటకు బాగా ఉపకరిస్తుంది. ఇక కాల్షియం. కాల్షియం మొక్కల్లో ముఖ్యంగా వేరుశనగ పంటల్లో గింజలు బాగా ఊరడానికి, వేరుకొనలు కాండకొనల అభివృద్ధికి, పిండి పదార్థాలు చక్కెరగా మారడానికి కాల్షియం చాలా అవసరం. దీని లోపం వల్ల మొక్కల్లో కాండం కొనలు లేదా వేరుకొనలు చచ్చిపోతాయి. దానివల్ల పెరుగుదల దెబ్బతింటుంది. టమాటా లాంటి పంటల్లో కాయకుళ్ళు లాంటివి కనబడును. కాల్షియం అమోనియం నైట్రేట్ లేదా సూపర్ ఫాస్ఫేట్ వంటి కాల్షియం ఉన్న ఎరువులను తగినంత వేసి లోపాన్ని సవరించాలి. ఇక మెగ్నీషియం. మొక్కల్లో పిండి పదార్థం, ఆకుపచ్చని పదార్థం తయారీకి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అధిక మెగ్నీషియం వాడినట్లయితే కాల్షియం మరియు పొటాషియం పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల మొదట ముదురు ఆకులు అంచుల సమీపంలో ఈనెల మధ్య భాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. మెగ్నీషియం సల్ఫేట్ ఉపయోగించి లోపాన్ని సరిదిద్దవచ్చు. ఇక గంధకం విషయానికి వస్తే, గంధకం చెరుకు పప్పు ధాన్యాలలో పంట నాణ్యత పెంచడానికి, నూనె గింజల్లో నూనె శాతం పెంచడానికి, కొబ్బరిలో కొబ్బరి నాణ్యతను పెంచడానికి, నీరుళ్ళికి వెల్లుల్లికి ఘాటు రావడానికి ఉపయోగపడుతుంది. గంధకం అధికంగా వాడడం వల్ల మొక్కల్లో పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఆకులు రాలిపోతాయి. గంధకం లోపం వల్ల లేత ఆకులు పసుపుపచ్చ వర్ణానికి మారి ఆ తర్వాత మొక్క అంతా విస్తరిస్తుంది. లోప నివారణకు నేలలకు ముఖ్య పోషక ఎరువులు వేయడంలో గంధకం ఉన్న ఎరువులను ఎంపిక చేసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. తర్వాత సూక్ష్మ పోషకాలు. పోషకాల్లో ముఖ్యమైనది జింకు. జింకు పైరు పెరుగుదలకు అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్ల తయారీకి, మొక్కల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. జింకు అధికంగా ఉన్న లేదా అధికంగా వాడినప్పుడు ఇనుము లోప లక్షణాలు కనిపించును. జింకు లోపించినప్పుడు లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కనుపుల మధ్య దూరం తగ్గి పొట్టిగా కనిపించడం జరుగుతుంది. జింకు లోప నివారణకు సాధారణ నేలలకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. ఇది 2-3 పంటలకు సరిపోతుంది. పైరు మీద జింకు లోప లక్షణాలు గుర్తించినప్పుడు 0.25% జింకు సల్ఫేట్ ద్రావణాన్ని 4 నుండి 5 రోజుల తేడాతో 2-3 సార్లు మొక్క బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. తర్వాత ఇనుము. ఇనుము అధిక క్షారభూముల్లోనూ, సున్నపు పాలు ఎక్కువగా గల నీళ్ళల్లోనూ, తేలిక నీళ్ళల్లోనూ, సేంద్రియ పదార్థం తక్కువగా గల నీళ్ళల్లోనూ సాధారణంగా ఇనుము లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మిట్ట వరి, మిట్ట నారుమళ్ళు, వేరుశనగ, జొన్న, చెరుకు, కూరగాయల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. ఇనుము లోపించినప్పుడు ఈ నెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుకొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇనుము లోప నివారణకు ప్రథమ దశల్లో చర్యలు చేపట్టాలి. ఆకులు పూర్తిగా మారిన తర్వాత నివారణ సాధ్యం కాదు. వరి, చెరకు, చిరుధాన్యపు పైర్లకు 20-30 గ్రాముల అన్నవేది లేదా 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు వంతున లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 5-6 రోజుల తేడాతో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పుడు 5 గ్రాముల అన్నవేది నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణంను వాడాలి. తర్వాత బోరాన్. బోరాన్ అతి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకం, పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కకు హాని కలిగిస్తుంది. అధిక బోరాన్ వల్ల పంటల్లో ఆకులు ఎండి రాలిపోతాయి. బోరాన్ లోపించినప్పుడు లేత చిగురు ఆకులు మెలితిరిగి చనిపోవడం, ఆకులు వంకరలు తిరిగి రూపం మారిపోవడం, పూత పిందె రాలిపోవడం, కాయలు పగుళ్ళు పారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు మొక్కలపై 0.1% బోరాక్స్ని లేదా బోరిక్ యాసిడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తర్వాత మాంగనీసు. మాంగనీసు పత్రహరితం ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. మాంగనీసు లోపించినప్పుడు ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు వర్ణంతో మారుతుంది. వివిధ పంటల్లో సూక్ష్మ పోషకాల లోప సవరణ మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. భూసార పరీక్షలకు అనుగుణంగా జింకు లోపం గమనించిన నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి 3 పంటలకు ఒకసారి వేసి లోపాన్ని నివారించవచ్చు. వరి తర్వాత వరి పంటను వరుసగా వేసినట్లయితే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి రబీ పంట ముందు వేసి నివారించవచ్చు. మొక్కజొన్న, పప్పుదినుసు పంటలు, నూనె గింజలు, ప్రత్తి, మిరప, కూరగాయల వంటి పైర్లలో జింకు లోప నివారణకు 2 గ్రాముల జింకు సల్ఫేట్ను 1 లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. తర్వాత పంటకు భూసార పరీక్షకు అనుగుణంగా జింకు సల్ఫేట్ను వాడాలి. క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులను వాడాలి. ప్రత్తిలో మెగ్నీషియం లోపం సాధారణంగా కనపడుతుంది. మెగ్నీషియం లోప సవరణకు 1 లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫైట్ను పైరు వేసిన 45-90 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో ఇనుము లోపాన్ని గమనించినప్పుడు పంట దశను బట్టి 1 లీటరు నీటికి 1-2 గ్రాముల అన్నబేది వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీకి ముందు 1 ట్యాంకు ద్రావణానికి 1 నిమ్మచెక్క తప్పనిసరిగా పిండాలి. ఇక కార్షి చెరుకు పంటలో 2-5 గ్రాముల అన్నబేదిని వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసి ఇనుము లోపాన్ని సవరించవచ్చు. ఆరు తడి వరిలో ఇనుము లోపం తరచుగా కనిపిస్తుంది. దీనికి కారణం తడి మరియు బెట్ట వెంట వెంటనే కలుగుట వలన లోప లక్షణాన్ని గమనించినప్పుడు 1 లీటరు నీటికి 2 గ్రాముల అన్నబేది వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బోరాన్ లోపాన్ని నివారించుటకు రైతులు 0.1% బోరిక్ అమ్లాన్ని అంటే 1 గ్రాము 1 లీటరు నీటికి పంట వేసిన తర్వాత 30-45 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అదేవిధంగా పోషకాల యాజమాన్యంలో రైతులు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, పోషక లోపాలను సరిదిద్దేటప్పుడు అవసరానికి మించి వేయరాదు. అవసరానికి మించి వాడినప్పుడు మొక్కకు హాని కలుగుతుంది. కావున పోషక లోపాల నివారణ చర్యలు చేపట్టేటప్పుడు శాస్త్రవేత్తల, స్థానిక వ్యవసాయాధికారుల సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పేడ, వర్మి కాంపోస్టు, వేపపిండి వంటి వాటితో నీళ్ళలోని సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ఇటీవల వీటి లభ్యత తగ్గుతున్నందున జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, మినుము లాంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి నీళ్ళలో కలియదున్నడం లాభదాయకం. తేలిక నీళ్ళల్లో జనుము, అలసంద, పెసర, మినుము అనువుగా ఉంటాయి. అదేవిధంగా నల్లరేగడి నీళ్ళల్లో జీలుగ, పిల్లి పెసర, చౌడు నీళ్ళల్లో మరియు నీరు నిలిచే నీళ్ళల్లో జీలుగను వేసి కలియదున్నాలి. ఈ సేంద్రియ ఎరువుల వల్ల రసాయనిక ఎరువుల వాడకం, వాటికి అయ్యే ఖర్చును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు భూసార పరీక్షకు అనుగుణంగా వివిధ పంటల్లో పోషక లోపాలను గుర్తించి వాటికి నివారణ చర్యలను చేపట్టాలి. మన జిల్లాలో అధికంగా పండించే పంట సోయా చిక్కుడు. ఖరీఫ్లో సోయా చిక్కుడు యొక్క పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సోయా చిక్కుడు మన జిల్లాలో పండించే అతి ముఖ్యమైన పంట. సోయా చిక్కుడు పంటను పండించడానికి నేలలు సారవంతమైనదిగా ఉండాలి. నల్లరేగడి భూములు సోయా చిక్కుడు పంటకు అనుకూలమైనవి. సోయా చిక్కుడు ఖరీఫ్లో పండించుటకు అనువైన పంట. సోయా చిక్కుడు పంట కాలం 4 నెలలు. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాల్లో దీనిని ఖరీఫ్ పంటగానే వేస్తారు. ఖరీఫ్లో ఈ పంటను జూన్ జూలై మాసంలో విత్తుకోవచ్చు. సోయా చిక్కును విత్తుకోవడానికి జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకోవచ్చు. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు. ఈ పంటను వేయడం ఆలస్యమైతే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్ల ఉధృతి కూడా ఎక్కువగా అవుతుంది. సోయాబీన్లో ఇన్ని రకాలు ఉన్నా కూడా మన చుట్టూ పరిసర ప్రాంతాలలో JS-335 రకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సోయాబీన్ పంటకు ఎకరాకు 12 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం మరియు 16 కేజీల పొటాషియంచు ఎరువులను చివరి దుక్కిలో కానీ విత్తే ముందు కానీ వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే మొక్కకు కావాల్సిన గంధకం కూడా లభ్యమవుతుంది. పంట నెల రోజుల దశలో మరల ఎకరానికి 12 కేజీల నత్రజనిని పైపాటుగా అందించాలి. ఇంతవరకు చెప్పుకున్న పోషకాలను వేయడానికి నెల రోజుకు పైపాటుగా కేవలం 25 కేజీల యూరియా పంటకు అందిస్తే సరిపోతుంది. పైపాటుగా యూరియాను మొక్కల చాల మధ్య భూమి లోపల పడేటట్లు వేస్తే ఎరువు బాగా వినియోగం అవుతుంది. గింజ ఎదుగుదలకు పైరు పూత కాత దశలో 2% యూరియా అనగా 20 గ్రాములు యూరియాను లీటరు నీటికి లేదా 10 గ్రాముల మల్టీకేను లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల లోపు గొర్రుతో అంతరకృషి చేయాలి. సోయాబీన్ పంటను విత్తిన 25 రోజులప్పుడు ఎకరాకు క్విజలోఫాఫ్ ఇథైల్ 5% టర్గా సూపర్ మందును 400 మిల్లీలీటర్లు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ప్రోపా క్విజఫాఫ్ ఎజిల్ లేదా సొసైటీ 250 మిల్లీలీటర్లు 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను నివారించవచ్చు. లేదా ఇమాజిత ఫైర్ 10% దీనే పరిష్యూట్ దినామాస్ లేదా లగాన్ 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి విడల్పాకు మరియు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. సోయా చిక్కుడు పంటను దాదాపుగా వర్షాధారంగా పండిస్తారు. ఈ పంటకు 400 నుంచి 450 మిల్లీమీటర్ల వర్షాపాతం అవసరం ఉంటుంది. సోయాబీన్ పంట బిట్టను కానీ నీటి ఎద్దడును కానీ ఏమాత్రం తట్టుకోదు. అధిక తేమ వర్షాలను మాత్రం కొంత తట్టుకుంటుంది. సోయాబీన్ పంటను మొలకెత్తే దశలో, పూత మరియు కాయ అభివృద్ధి చెందు దశలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలలో పంట బిట్టకు గురైతే మొదట మొలక శాతం మీద, తర్వాత దిగుబడుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ దశల్లో పంటకు కావాల్సిన నీరు, భూమిలో తేమ అందుబాటులో ఉంటే దిగుబడులు బాగుంటాయి. సోయాబీన్ పంటకు అధిక బిట్టగా ఉన్నప్పుడు పైరు పూతకు ముందు స్ప్రింక్లర్స్ ద్వారా, అదేవిధంగా కాయ తయారయ్యే దశలో బిట్టగా ఉన్నప్పుడు సాధారణ పద్ధతిలో నీటి తడిపెట్టడం వలన అధిక దిగుబడులను పొందవచ్చు. సోయాబీన్ పంటను ఆశించే కొన్ని ముఖ్యమైన పురుగులు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. సోయాబీన్ పంటలలో ముఖ్యంగా ఆశించేది పేనుబంక. ఈ పేనుబంక పిల్ల తల్లి పురుగులు మొక్క లేత కొమ్మల నుండి, ఆకుల నుండి, కాయల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వలన మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్క ఆకులపైన, కాండం పైన తెల్లని బూజు ఏర్పడుతుంది. దీని వలన కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది. బిట్ట వాతావరణంలో పేనుబంక యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పేనుబంక నివారణకు ఎసిటమాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ను 1.5 గ్రాములు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్ను లీటరు నీటికి కలిపి తయారు చేయాలి. అదేవిధంగా 5% వేప గింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా సోయా పంటలలో ఆశించు ఆకుముడత ఆకుగూడు పురుగు. ఇది సోయాబీన్ పంట యొక్క ఆకుల అంచులను లేదా ఆకులను కలిపి గూడు కట్టుకొని ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి. బిట్ట వాతావరణ పరిస్థితుల్లో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్యూనాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా సోయాబీన్ పంటలలో ఆశించు చిత్త పురుగులు. ఈ చిత్త పురుగులు పిల్ల పురుగులు మొక్కల వేర్లను ఆశించి నష్టపరుస్తాయి. తల్లి పురుగులు ఆకులను తిని చిన్న చిన్న రంధ్రాలను చేస్తాయి. కాయ తయారయ్యే దశలలో పురుగులు కాయలను ఆశించి లోపలి గింజలను తిని నష్టపరుస్తాయి. ఈ చిత్త పురుగుల యొక్క ఉధృతి ఆలస్యంగా విత్తుకున్న పైరులో అధికంగా ఉంటుంది. బిట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మరియు అధికంగా వర్షాలు పడినప్పుడు ఈ పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథియోట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ను 1.6 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగు. ఈ తామర పురుగులు సన్నగా గోధుమ రంగులో ఉంటాయి. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు ముడుచుకొని పెలుసుగా గోధుమ రంగులోకి మారతాయి.
1: ఆకులు అడుగు భాగాన ఈనె వెంబడి వెండి వలె మెరిసే చారలు కనబడతాయి. తామర పురుగుల ద్వారా మువ్వకులు తెగులో వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగులు వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తామర పురుగుల నివారణకు మోనోక్రాటోఫాస్ను 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెడ్ను 1.5 గ్రాములు లేదా థయామిథాక్సమ్ను 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్ పంటను ఆశించే పెంకు పురుగు, ఇది కాండం మీద అర్ధచంద్రాకారంలో రంధ్రము చేసి లోపలికి పోయి ప్రధాన కాండంను ప్రక్క కొమ్మల లోపలి పదార్థాలను తింటూ వలన కొమ్మల చివరి భాగం ఎండిపోతుంది. బిట్ట వాతావరణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పెంకు పురుగుల నివారణకు రైజోఫాస్ను 1.25 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ను 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్ పంటలలో ఆశించు ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు యొక్క తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన ఒకే దగ్గర గుంపుగా గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు గుంపులు గుంపులుగా చేరి ఆకు మీద పత్రార్థాన్ని గీకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తికి గాని పువ్వులను కాయలను కూడా తింటాయి. ఈ పొగాకు లద్దె పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు తర్వాత దశల నివారణకు థయోడికార్ప్ లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి పిచికారి చేయడంతో పాటు క్లోరిఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ మందులతో విషపు ఎరువులను తయారు చేసుకుని చేనులో చల్లాలి. అదేవిధంగా సోయాబీన్ పంటలో ముఖ్యమైన తెగుళ్ళు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. సోయాబీన్ పంటలో ముఖ్యంగా మువ్వుకులు తెగులు. ఈ మువ్వుకులు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. తెగులు సోకిన ఆకులు గిడసాబారిపోతాయి, మొక్క మువ్వు నుండి ఎండిపోతుంది. మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథియోట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటి కలిపి పిచికారం చేయడం ద్వారా తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. సోయాబీన్ పంటలు ముఖ్యంగా వచ్చే తెగులు ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగుల వలన ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మబ్బులతో కూడిన వర్షపు వాతావరణం ఈ తెగుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ తెగులు నివారణకు మ్యాంకోజెబ్ను 2.5 గ్రాములు లేదా కార్బనిజంను 1 గ్రాము పిచికారి చేయాలి. సోయాబీన్ పంటలలో వచ్చు ముఖ్యమైన తెగులు ఎల్లో మొజాయిక్ తెగులు, దీనినే పల్లాకు తెగులు అని కూడా అంటారు. ఇది తెల్లదోమ ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపుపచ్చ పుడ ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారుతుంది. ఈ పల్లాకు తెగులు నివారణకు తెల్లదోమను నివారించడం ద్వారా ఈ తెగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఎసిఫెట్ను 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారు చేయడం ద్వారా తెల్లదోమను అరికట్టవచ్చు. ఈ విధంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తెగుళ్ళు మరియు పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది.
2: శ్రోతలు, ఇంతవరకు మీరు వివిధ పంటల్లో సూక్ష్మ పోషకాల నివారణ మరియు సోయా పంటల్లో యాజమాన్యం సూచనలు అందించారు ఏఈఓ అజయ్ గారు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వింటారు సినీ రంజనే కార్యక్రమంలో సినిమా పాటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: వచ్చాయా?
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కింద చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
3: ఆ బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
3: బాబాయ్. పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా, అవన్నీ నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
5: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
5: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
5: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
5: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
6: ఆయనకేం చెప్పగలుగుతానా?
5: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
6: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
7: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
7: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాయి. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
6: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
8: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
9: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
10: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
9: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
10: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
9: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
10: రే ఏంది మామా,
9: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
10: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాల నుండి హరిహరన్ కౌసల్య గానం చేసిన కందికొండ గీతం, సంగీతం చక్రి

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ

శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా కాలం మారింది సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా మూపాల్ మండలం రెంజాల నుండి ఓంకార్ నిర్మల, లలిత విఘ్నత రవి, జోగిని వినోద్, రమ్యశ్రీ, అద్వైత్, వీరందరి కోసం కాలం మారింది సినిమా నుండి ఈ పాట

0: మరో ఉత్తరం మరో పాట వినబోయే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డాక్టర్ సీను నాయక్.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఇందులో మరో ఉత్తరం లక్షాధికారి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవచారి, సూర్యకళ, భాగ్యవతి, శంకర్, వీరందరి కోసం లక్షాధికారి సినిమా నుండి ఈ పాట

0: కార్యక్రమంలో మరో ప్రకటన.
1: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవ్వటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
2: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
2: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలీలవాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పెద్దరికం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం పెద్దరికం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. కుమారి 21F సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్, రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం కుమారి 21F సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. గరాన మొగుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం గరాన మొగుడు సినిమా నుండి ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లూకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియాలాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలు. ఇంతవరకు ఉత్తరాల ద్వారా కోరిన అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని జానపద గేయాలు.

0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: जापानी पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు మరో జానపద గేయం వింటారు.

ఇంతవరకు మీరు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.